ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 12వ తేదీ, బుధవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 50 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 ఆగస్ట్ నెల 12వ తేదీ బుధవారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావన శీర్షికన సత్సంగం, శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం ఉదయం 6:15. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం గురించి శాస్త్రవేత్తలు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:00 వరంగల్ జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు డి వీణావాణి గారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ యువ దినోత్సవం గురించి కొన్ని వివరాలు, అనంతరం ఇది మన చట్టం శీర్షికన డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ డిఆర్టి గురించి విశ్రాంత బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గార్ల గాత్రయుగులం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వైలిన్పై శ్రీ కెవి కృష్ణ, మృదంగంపై శ్రీ పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ్, కంజీరాపై శ్రీ కె శ్యామ్కుమార్. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో డి సాయి మనోజ్ఞ గారు ఆలపించిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవలి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అద్వైత్ రాయ్ గారి గానం ప్రసారమవుతుంది. వాద్య సహకారం సారంగిపై శ్రీ మొహమ్మద్ అస్లం ఖాన్, తబలాపై శ్రీ వివేక్ ఖయాల్, తాన్పురాపై శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు, గృహ విజ్ఞాన జ్యోతి, నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం 2:30.

ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం 5:03కు జానపద సంగీత కార్యక్రమంలో సత్యవర్మ నాటకం చిందు యక్షగానం 3వ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం వారు. 6:30కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50కు వరి సాగు విధానం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మిగారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15కు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మొదటి అంశంగా శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత 2వ అంశంగా పాడి పశువుల ముర్రుపాల ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సి వినయశ్రీ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:45కు వికసిత్ భారత్ శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ పథకం గురించి

0: 5 a.m. in most of the temples. The India Meteorological Department, IMD, has forecast heavy to very heavy rainfall over East Rajasthan, Gangetic West Bengal, Madhya Maharashtra and Odisha today. India continued its impressive medal-winning run at the Commonwealth Fencing Championship in Lagos, Nigeria. After securing 17 medals on the opening day on Monday, Indian fencers added more medals to the country's tally. Karan Singh and Sherjan Shanthimol clinched gold medals for India in the senior men's events last night. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఈనాటి భావన శీర్షికన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి లఘు ప్రసంగం వింటారు. నేటి అంశం సత్సంగం.
2: సత్సంగం. మానవుడు సంఘజీవి మాత్రమే కాక సంఘజీవి కావాలి. సంఘం వ్యవస్థాత్మకం. సంఘం అంటే మానవ సహజీవన విధానం. నీ స్నేహితులెవరో చెప్పు, నువ్వేమిటో తెలిసిపోతుంది అనే ఆర్యోక్తి. సంఘం రెండు రకాలు, సత్సంగం, దుస్సంగం. మంచివారితో కలిసి ఉంటే సత్సంగత్వం, కానివారితో కూడి ఉంటే దుస్సాంగత్యం. ఇంతకీ మంచివారంటే ఎవరు ఇతరులకు హాని చేయరో, ఎవరి వలన సంఘానికి శాంతి లభిస్తుందో, ఎవరి ఉనికి, అస్తిత్వం, వ్యక్తిత్వం తోటి వారికి మార్గనిర్దేశనం దొరుకుతుందో వారు మంచివారు. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి మంచి గుణాలు, సత్ప్రవర్తన, దయా, త్యాగం వంటి లక్షణాలున్న వ్యక్తిని స్నేహితుడుగా ఎంచుకోవాలి. మంచి స్నేహం కోసం 10 అడుగులు ముందుకు వెయ్యాలి. మంచి చెడులు రెండూ సంఘంలో ఉండే అనివార్యమైన పార్శ్వాలు. మంచిని ఎంచుకోవటంలోనే మనిషి విచక్షణ ఇమిడి ఉంది. మంచివారి హృదయం నిజానికి భగవదాలయం. యజ్ఞయాగాలు, వ్రతాలు, దీక్షలు, యమనియమాలు సత్సంగత్యానికి సాటిరావు. ఇది భాగవత ప్రమాణం. శ్రీ శుకావధూత సాంగత్యం పరీక్షన్ మహారాజుకు పరముక్తిని దారిచూపింది. జడభరతుని సాంగత్యం రహోగుణ మహారాజుకు జ్ఞానలబ్ధిని కలిగించింది. శ్రీకృష్ణ పరమాత్మ సాంగత్యం పంచపాండవులకు, కుంతికి, ద్రౌపదికి, విదురుడికి, భీష్ముడికి, అక్రూరుడికి, భాగవతమంతా పరుచుకున్న అగణిత భక్తాళికి పరమానందాన్ని, శాంతిని, విజయాన్ని అనుగ్రహించింది. ఇనప ముక్కను నిప్పులో వేస్తే మాలిన్యాలను పోగొట్టుకుని ఏ రీతి వంచినా వంగి స్వాదు అవుతుంది. అదే ఇనప ముక్కను నీటిలో వేస్తే తుప్పు పట్టి తన శక్తిని కోల్పోతుంది. దీనంతటికీ సాంగత్య ప్రభావమే కారణం. సూర్యవరప్రసాదిత జన్మను పొంది సహజ కవచకుండలాలతో శోభిల్లుతూ శస్త్రాస్త్ర విద్యలలో సవ్యసాచికి సమానుడై, దానవీరుడై, నిదాన గంభీరుడై విరాజిల్లిన కర్ణుడు దుర్యోధన, దుశ్శాసన, శకుని వంటి దుస్సాంగత్యంలో తన జీవితాన్ని అవమానకర రీతిలో ముగించుకోవటం ఎందువలన? ఇదిగో దుస్సాంగత్యం వలనే. శకుని వలన దుర్యోధనుడు, దుర్యోధను వలన దుశ్శాసనుడు, ఈ అందరి వలన ధీరకర్ణుడు, దీనకర్ణుడు కావటమే విషాదం. పొయ్యి మీద కాగుతున్న పాలలో నీరు బయటకు పోతున్నప్పుడు పాలు పొంగుతున్నాయి. అక్కరలేనిది ఆవిరవుతున్నందుకు పొంగుతున్న పాలపై నీరు చల్లగానే పాలు నెమ్మదిస్తున్నాయి, యథాస్థితికి చేరుకుంటున్నాయి. ఉపశమనానికి కావలసినది ఏదో అందుతున్నందున. శ్రీరామ ప్రయాణంలో శ్రీరామచంద్రుడికి తారసిల్లిన వానరులందరూ నరత్వాన్ని సాధించుకున్నారు. నరులందరూ నారాయణత్వాన్ని సిద్ధించుకున్నారు. రావణ సోదరుడు విభీషణుడు శ్రీరామ సాంగత్యంలో జీవితాన్ని భక్తిమయము, ప్రేమమయము చేసుకున్నాడు. ఇక హనుమ సంగతి చెప్పనక్కరలేదు. కడకు రామహనుమలకు భేదమయ్యలేని స్థితి కలిగింది. రామచంద్రతో మారీచుడు మహర్షి కావటం మనకు తెలుసు. ఇది నామభావ సాంగత్యం వలననే సాధ్యమైంది. రజోగుణ సంపన్నుడైన విశ్వామిత్రుడు స్వీయ సాధనతో పాటు వశిష్ఠ సాంగత్యంలో బ్రహ్మర్షి కావటం సత్సాంగత్యం వల్లనే. అంగుళీమాలుడికి కలిగిన జ్ఞానోదయం బుద్ధ భగవానుని దర్శన స్పర్శన సంభాషణల వలననే. ఈ సందర్భాలన్నీ బోధిస్తున్నది ఒక్కటే, సత్సాంగత్యం సర్వార్థదాయకమని. మంచితనం అసమర్థత కాదు, కారాదు. అది సంపూర్ణ సామర్థ్య ప్రతీక. మంచితనంలో ఉన్నదంతా మంచి భావన, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన. ఒకటేమిటి, అది విశ్వశ్రేయోదాయకం. మంచివాడిగా మసలటం, మనగలగటం సమాజానికి వెన్ను దన్ను. సత్సాంగత్యం మనిషిని మనీషిగా, ఋషిగా, మహర్షిగా, బ్రహ్మర్షిగా తీర్చిదిద్దుతుంది. మానవత్వాన్ని పరిమళభరితం చేస్తుంది. మనుజుడిలోని ధనుజత్వాన్ని సంహరిస్తుంది. మహనీయతతో సాలంకృతుణ్ణి చేస్తుంది. జన్మలను చరితార్థం చేస్తుంది. అన్ని వేళలా మహాత్ముల సాహచర్యం పట్ల మరులు కొలుపుతుంది. మహనీయతను పాదుగొలుపుతుంది.

0: సమకాలీనంగా శ్రీరామకృష్ణ గురుదేవుల సాంగత్యం నరేంద్రుణ్ణి వివేకానందుడిగా ఆవిష్కరించి కల్యోలత ప్రపంచానికి దారిదీపమై భాషించింది. మంచివాడుగా ఉండటం ఒక ఎత్తు, మంచివారితో ఉండటం అసలు సెసలు పొత్తు. పురాణాలు సర్వమత గ్రంథాలు బోధిస్తున్నది ఇదే. మనిషి నిజానికి సాధించవలసినది, అందుకోవలసినది ఇదే, ఇంతే.
1: సత్సంగం. ఈ అంశంపై మీరింతవరకు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి భావజాలం విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

సంసార ఇవ సన్మనుజం సమస్తం రాగో విరాగ ఇవ సంవిశతి ప్రకామం యా రాత్రినాథను హరే తవ సుప్రభ.

దుష్ట సంహరణముత్తమలోక రక్ష దీక్షాంయనక్కితవరూపమహోనృసింహ తచ్చత్రయాదగిరిమూర్తి.

కలితుందని పెంకరళము మృంగెదను. రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడునెదను. రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడునెదను. రామానుజ భాష్యము నిజమను సరస్వతి విలచెదను.

తమను శృతులందు నవలికెదను. అందరతని మాయకు వెలిగారని కలుగుల నడచెదను. వందనములు శ్రీహరికేయనుకు ప్రమాణము చేసెదను. ఎందు రక్షకుడు భద్రగిరీశుండను నటించెదను. నారాయణ అఖిలం వ్యాపకుడు.

ఇంతవరకు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:30.

0: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం గురించి శాస్త్రవేత్తలు అందించిన వివరాలు ఇప్పుడు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయంలో మనం పాటిస్తున్న కొన్ని అంశాలు, సాంకేతికతతో కూడిన వ్యవసాయంలో మనం పాటించాల్సిన విషయాలను, సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయడానికి మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలను, లేదా ప్రస్తుత వ్యవసాయంలో పాటిస్తున్నటువంటి కొన్ని పద్ధతులు, వాటిని మార్చుకోవడం అనే అంశాలపైన ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయాలు ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అనంటే, మన హరిత విప్లవం తర్వాత మనం దిగుబడి ఎక్కువ రావడం కోసం రసాయన ఎరువుల వినియోగాన్ని ప్రారంభించాం. కొంతమేరకు హైబ్రిడ్ రకాలను పెంచుకోవడం ద్వారా వాటికి రసాయనాల అవసరం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రసాయనాల ద్వారా పోషకాలను అందించడం అనేది సాంకేతికతతో కూడిన సిఫారసు చేసిన మోతాదులో రసాయనాలను వాడమని సూచించడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రసాయనాల వాడకం అనేది చాలా ఎక్కువగా మారింది, ముఖ్యంగా యూరియా వంటి రసాయన పోషకాలు. యూరియా వాడకం అన్ని పంటల్లో కూడా పెరిగింది. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ఎందుకంటే యూరియా అనే ఒక పోషకం మన భారతదేశంలో తయారవుతున్నది కాదు, మనం దాన్ని ఎగుమతి ద్వారా, అంటే మనం దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశ ఆదాయంలో చాలా మేరకు మనం దాన్ని వెచ్చించి యూరియాని దిగుమతి చేసుకుంటున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యూరియా పైన సబ్సిడీనిచ్చి రైతులకు దాన్ని తక్కువ ధరలోకి అందుబాటులోకి తెస్తున్నారు. దాదాపు 85-89% సబ్సిడీ ద్వారా మనకు యూరియా అనేది లభిస్తుంది. అటువంటి యూరియాని విచక్షణారహితంగా వాడడం ద్వారా చాలా మటుకు అనర్థాలనేవి జరగడానికి ఆస్కారం ఉన్నది. యూరియా అనే ఒక పోషకము మొక్క పెరుగుదలకు అవసరము, కానీ ఇది అధికంగా వాడటం వలన దగ్గరలో ఉన్న నీటి కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ యూరియా శాతం నీటిలో పెరగడం ద్వారా నీటిలో ఉండే సహజంగా ఉండాల్సిన జీవరాశులు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నీటిని మనం సేకరించడం, సేవించడం, వివిధ రూపాలలో తీసుకోవడం వలన మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి సిఫారసు చేసిన మట్టుకు మాత్రమే యూరియాని వాడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచిస్తున్నది. ఈ విధంగా యూరియాని తగ్గించడం ద్వారా పంట దిగుబడిలో ఏ మార్పు లేకుండా కూడా పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. అయితే ఏ విధంగా మనం ఈ యూరియా శాతాన్ని అనేది తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం. పచ్చిరొట్టె పంటలను మనం ఖరీఫ్ పంటకు ముందు పచ్చిరొట్టె పంటలను పండించి వాటిని నేలలో కలియదున్నడం ద్వారా మనం యూరియా అనే శాతాన్ని అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు లేదంటే పౌల్ట్రీకి సంబంధించిన ఎరువులను వేసుకోవడం ద్వారా, వర్మీ కంపోస్టు ఇటువంటి ఎరువులను వేసుకోవడం ద్వారా కొంతవరకు మనం పంటకు కావలసిన నత్రజని శాతాన్ని జీవన రూపంలో ఇవ్వడం అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా జీవన ఎరువులు రైజోబియం, అజొల్లా, అజటోబ్యాక్టర్, అజోస్పైరిలం లేదనంటే భూమిలో ఉన్న భాస్వ

0: రాన్ని కరిగించే ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా ఇటువంటి వాటిని వాడడం ద్వారా కొంతవరకు మనం రసాయన ఎరువుల మోతాదును భూమిపైకి తగ్గించవచ్చు. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు అనేది రైతాంగం పాటించాల్సిన అవసరం ఉంది. రైతాంగం పర్యావరణ పరిరక్షణతో పాటు రైతు ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రసాయన ఎరువులను ఎప్పుడైతే వాడుతున్నామో రసాయన మందులను, ముఖ్యంగా మనం చీడపీడలకు వాడే మందులను లేదంటే కలుపు యాజమాన్యానికి వాడే మందులను ఎప్పుడైతే వాడుతున్నామో రైతాంగం ప్రొటెక్టివ్ క్లోతింగ్ అని అంటాం. అంటే మన దేహాన్ని రక్షించే విధంగా మనం బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కోటు, మాస్క్, కళ్ళకు అద్దాలు, చేతులకు గ్లౌస్, కాళ్ళకి పొడవాటి షూస్, ఇవి చాలా ముఖ్యమైనవి. మనం వాడే రసాయనాలు ఆరోగ్యానికి హానికరం, కానీ రైతులు ఏ విధమైన జాగ్రత్తలు లేకుండా మందులను పిచికారీ చేయడం ద్వారా అవి రైతు పీల్చుకునే గాలిలో, తినే ఆహార పదార్థాలలో, చర్మం పైన ఉండడం ద్వారా వివిధ రకాలైన రోగాలకు గురవుతున్నారు. ఈ విధంగా కాకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ప్రొటెక్టివ్ క్లోతింగ్తో పాటు ఎప్పుడైతే మనం ముఖ్యంగా కలుపు మందులను వాడతామో మనం పిచికారీ అనేది వెనక్కి నడుస్తూ చేయాలి. ముందుకు నడవడం ద్వారా ఆల్రెడీ మనం స్ప్రే చేసిన భూమిపైన మనం నడుస్తున్నట్లు, కాబట్టి కలుపు అనేది నివారణ అనేది కూడా తగ్గుతుంది, మనం డిస్టర్బెన్స్ కూడా పెరుగుతుంది, భూమికి డిస్టర్బెన్స్ అనేది కూడా పెరుగుతుంది. అదేవిధంగా అధిక మొత్తంలో రసాయనాలున్న మందులను మొదటగా వాడరాదు. మనకు ఎప్పుడైనా ఆర్థిక నష్టపరిమితి స్థాయి అనేది ఒకటి ఉంటుంది. అంటే పొలంలో పురుగు ఉండవచ్చును, కానీ అది మనకు నష్టాన్ని ఏర్పరిచే విధంగా ఉన్నదా, తక్కువగా ఉన్నదా అనేది గుర్తించాలి. ఆ ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటినట్లయితే మనం దానికి సంబంధించిన రసాయనాలను వాడాలి. మొదటిసారి అధికంగా డోసేజ్తోని రసాయనాలను వాడరాదు. దీని ద్వారా ఆ పురుగులు లేదా తెగులు దానికై టాలరెంట్ అయిపోతాయి. అంటే తర్వాత మీరు ఎక్కువ మోతాదులో పిచికారీ చేసినా కూడా అవి చనిపోవు. అదేవిధంగా మనం ఎప్పుడైతే మనకు ఈ కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు నీటి వనరులు అనేవి చాలా పెరగడం జరిగింది. ఈ నీటి వనరుల పెరగడంతో పాటు మనం వరిని కూడా చాలా ఎక్కువ మొత్తంలో పండిస్తున్నాం. ఎప్పుడైతే ఇలా పండిస్తున్నామో అంటే వరి పంటలో భూమిపైన నీరు నిలిచి ఉంటుంది. ఇలా ఉండడం ద్వారా భూమి తన సహజ గుణాన్ని కోల్పోయి కొన్ని రకాలైన చౌడు నేలలు ఏర్పడడము లేదా భూమి గుల్లపారే తత్వాన్ని కోల్పోవడము, భూమి కింది పొరల్లో ఒక గట్టి పొర అనేది ఏర్పడము జరుగుతుంది. దీని ద్వారా తర్వాత వేసే పంటలకి అది ప్రభావితం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఆరుతడి పద్ధతిలో వరిని పండించడము, ఒక ఎకరం వరి పండించే నీటితో మనం 5 నుంచి 6 ఎకరాల చిరుధాన్యాలు పండించుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం వైపు కూడా రైతు ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ సేంద్రియ పద్ధతుల్లో పండించడం ద్వారా అధిక నాణ్యత అనేది మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ కొన్ని అంశాలను రైతు దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని చేపట్టవలసిందిగా మనవి.
1: సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం గురించి రైతన్నల కోసం శాస్త్రవేత్తలు అందించిన కొన్ని సూచనలు మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

ఈరోజు మధ్యాహ్నం 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను

లో గృహ విజ్ఞాన జ్యోతి ప్రసారమవుతాయి. ఈరోజు సాయంకాలం 6:50 వరి సాగు విధానం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మిగారు అందించే వివరాలు ప్రసారమవుతాయి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో.

ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానంతోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో డీజీపీతో పాటు 1300 మంది పోలీసు అధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణ, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే పోలీస్ స్టేషన్ల పనితీరు, నమోదవుతున్న కేసులు, క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిస్థితిపై తన వద్ద ఉన్న నివేదికలను ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బోధి పెవిలియన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. పోటీలకు అనుగుణంగా హైదరాబాద్లోని క్రీడా మైదానాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని ఆదేశించారు. క్రీడా మైదానాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానంతోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా నిర్వహించిన డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 50 విద్యార్థులు 6 బృందాలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ సాంకేతికతను అటవీ పరిరక్షణతో అనుసంధానించే కార్యక్రమాలు అటవీ శాఖలో డిజిటల్ పరివర్తనకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ వంటి కీలక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం వినియోగించే ట్రాన్స్పాండర్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ట్రాన్స్పాండర్ల ద్వారా సముద్రంలో పడవ ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు తుఫాను హెచ్చరికలు, సందేశాలను పంపే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 50 ఏళ్లకే పింఛను, వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: వేటకెళ్లారు, అలల్లో సముద్రం వచ్చింది, తప్పిపోయారంటే ఒరిస్సాలో తేలేరని, ఒకళ్ళు మొన్న కూడా విశాఖపట్నం ప్రాంతాల్లో బోట్లో వెళ్ళి రాకపోవడం, ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ రోజు 20,000 రూపాయలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని నేను చెప్తున్నాను. వేటకెళ్లి సముద్రగాలలో వలలు లాగి వెన్నొంగిపోతుందని చెప్పి 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి నిన్న వినతిపత్రం అందజేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల పథకం అమలుపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే జలజీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని తెలుపుతూ,
1: ప్రధానమంత్రి ఆవాస యోజన, గ్రామీణ సడక్ యోజన, అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి, టూరిజం యాక్టివిటీకి సంబంధించినటువంటి, జలజీవన్ మిషన్, అలాగే అమృత్, ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రాయత పథకాలు, అలాగే రాష్ట ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. బాపట్ల అనగానే ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఒక పర్యాటక రంగ అభివృద్ది ఏదైతే ఉందో, ఆ అంశంకి సంబంధించి ఏ కార్యాచరణ జరుగుతుంది, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితో కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో తల్లి బిడ్డల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి కేటాయించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ వాహనాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను ఉచితంగా సురక్షితంగా ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రులకు రవాణా సౌకర్యం కల్పిస్తాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 33 జిల్లాల్లోనూ ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా 1,06,28,092 కార్డుల ద్వారా 3,43,00,000 మంది ఆహార భద్రతా పరిధిలో ఉన్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, లబ్దిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు. వాతావరణం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నిన్న మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ, ఈ నెల 14న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వరంగల్ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు డి వీణావాణి గారు.
1: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్ధిదారుని వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా టీబీ ముక్త భారత్, పల్స్ పోలియో, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గవర్నర్ అన్నారు. టీబీ నిర్మూలనకు విస్తృత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ ఎక్కడా పవర్ కట్ లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జూలై 22న వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పల విద్యుత్ అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. విద్యుత్ రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, అధికారులు ముందస్తు చర్యలకు ప్లాన్ ఇవ్వాలని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం మరింత తీవ్రంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు వ్యవసాయం, తాగునీటి లభ్యత, భూగర్భ జలాలు, వర్షాభావ పరిస్థితులపై నివేదికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించాలని సూచించారు. వరంగల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఓటర్ల ఇంటింటి సర్వే, డిజిటలైజేషన్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం 10 ఆగస్టు 2026 వరకు పొడిగించడంతో అధికారులు శరవేగంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేస్తున్నారు. జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. వరంగల్ జిల్లాలోని పురావస్తు శాఖ ఆధీనంలోని భూములను డిమార్కేషన్ చేసి వాటి రక్షణకు అవసరమైన మ్యాపింగ్ను సిద్ధం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. భూముల సరిహద్దులను స్పష్టంగా గుర్తించి డిమార్కేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పురావస్తు వారసత్వ సంపదను సంరక్షించడం ప్రతి శాఖ బాధ్యత అని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. తల్లిపాలు శిశువుకు ఆరోగ్యమని, తొలి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, పుట్టిన గంటలోపే తల్లిపాలను ప్రారంభించడం శిశువుకు మంచిదని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. సూపర్వైజర్లు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి తల్లులకు అవగాహన కల్పిస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం కోసం విత్తన మేళాలు కొనసాగుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకుని ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలను సందర్శించి రైతులకు సూచనలు చేశారు. ఏఐని సరైన పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకుని అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన సాంకేతిక శిక్షణ కార్యక్రమం ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు తమ రోజువారీ విధుల్లో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు చొరవ చూపాలన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో వరద ముంపు నివారణ కోసం శాశ్వత ప్రణాళికలను సిద్ధమయ్యాయని గ్రేటర్ వరంగల్ కమిషనర్ వెంకన్న తెలిపారు. ఇటీవల బల్దియా ప్రధాన కార్యక్రమంలో వరద ముంపు నివారణ సమగ్ర ప్రాజెక్టు నివేదికపై చర్చించిన ఆయన వరద నీటి కాలువలు, నాలాల విస్తరణ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో రాజేంద్రనగర్ తర్వాత వరంగల్లో ఏర్పాటు చేసిన 2 ఎరువుల పరీక్షా కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభోత్సవానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. పైడిపల్లి రైతు శిక్షణా కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎరువుల పరీక్షా కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్ ఈ మేరకు పరిశీలించారు. వరంగల్ జిల్లాలో వివిధ ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, కోనైమాకుల ఎత్తిపోతల పథకం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఇన్నర్ రింగ్ రోడ్, జాతీయ రహదారి 163G, రైల్వే ప్రాజెక్టులు, విమానశ్రయానికి సంబంధించిన పనుల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పెండింగ్లో ఉన్న భూసేకరణ, పరిహారం చెల్లింపులు, అవార్డు ప్రక్రియ, భూస్వాధీనం, పనుల స్థితి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. రైతు అభ్యున్నత ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్నినో వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది వంటి పంటల్ని ఎంచుకోవాలని సూచించారు.
0: డి వీణావాణి గారు అందజేసిన వరంగల్ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05.

0: తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మన దేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. జురాన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. కేరళ రాష్ట్రం పేరును మార్చడం కోసం కేరళ పేరు మార్పు బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్సభ ఈ బిల్లును నిన్న ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా ఈరోజు రాజ్యసభ చేపట్టే అవకాశం ఉంది. లోక్సభలో మైన్స్ అండ్ మినరల్స్ అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా నిన్న కూడా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు మళ్లీ అంతరాయానికి గురయ్యాయి. లోక్సభ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును ఆమోదించగా రాజ్యసభ ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ తీర్పు సంఘాలకు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు తీర్పు సంఘాల నిర్వహణ పనితీరు మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. కేరళ పేరు మార్పు బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అనేక అంశాలపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాయి. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
2: రాహుల్ గాంధీజీ కై దినో సే గృహమంత్రి అమిత్ షా కా జవాబ్ మాంగ్ రహే హై సదన్ మే. అబ్ జబ్ సర్కార్ తయారు హై, గృహమంత్రి జీ పూరే ఘటనాఓ కా బహుత్ డీటెయిల్ మే జవాబ్ దేనే కే తయారు హై, ఫిర్ రాహుల్ గాంధీ జీ భాగ్ రహే హై. మేనే ఇస్లియే సదన్ మే కహా కి భాగ్నా నహీ హై.
1: అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏదీ మార్చలేదని మన దేశం మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని మన దేశం ఎప్పుడు చెప్తుందని అన్నారు.
3: భారత్ చీన్ కే బీచ్ సీమావర్తి క్షేత్రం సే జుడే మామలే మే హమ్నే హమేషా చీన్ కే సాథ్ చర్చాఓ మే యహ్ బాత్ పర్ జోర్ దియా హై కి హమ్ ఇన్ ముద్దో కో బేహద్ గంభీర్ మాంతే హై. ద్విపక్షీయ సంబంధో కే సమగ్ర వికాస్ కే లియే సీమావర్తి క్షేత్రం మే శాంతి ఔర్ స్థిరతా బనాయే రఖనా బహుత్ ఆవశ్యక్ హై. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పర్ గలత్ ఫెహమీ ఔర్ గలత్ ఆకలన్ సే బచనే ఔర్ బాకీ బచే హువే ముద్దో కో సుల్ఝానే కే లియే స్థానీయ కమాండర్ స్తర్ కీ బైఠకే ఔర్ అన్య తంత్రో సహిత్ మౌజూదా కూటనీతిక్ మాధ్యమో కా ఉపయోగ్ జారీ రఖా జాయేగా.
1: వాస్తవాది నరేఖను కాపాడే విషయమై ప్రస్తుతం అమల్లో ఉన్న యంత్రాంగాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నామని జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే శీర్షికన వెలువరిస్తున్న పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ ఆత్మకథ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తుంది. కోవింద్ బాల్యనాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకొని విశిష్టమైన ప్రజా జీవితం, దేశ 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో వివరాలను పొందుపరిచారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తూ

0: స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
1: 15 अगस्त को आन बान शान से मनाए, स्वतंत्र सेनानियों को श्रद्धांजलि दे, विकसित भारत का संकल्प ले. हर घर तिरंगा, घर घर तिरंगा, हर मन तिरंगा. आइए हर घर पर तिरंगा लहराइए.
0: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా వాడుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో ఫీడ్బ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్స్ సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాలను గుర్తించే పద్ధతులను మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడడం వంటి నష్టాల గురించి కూడా బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. కర్కిడక వావు పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని కేరళలో ఈరోజు తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు పితృతర్పణాలు అర్పిస్తున్నారు. మలయాళ మాసమైన కర్కిడకం వచ్చే అమావాస్య రోజును ఆత్మశాంతి కోసం, ఆధ్యాత్మిక విముక్తి కోసం కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. అనేక ఆలయాల్లో ఈ కార్యక్రమాలు తెల్లవారుజామున 3:30 నుంచి ఉదయం 5 మధ్య జరిగాయి. ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ చార్ధామ్ యాత్ర ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతోంది. తీర్థయాత్ర 2వ దశ ప్రారంభమవుతుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ధాముల్లో పూజలు చేసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న హిమాలయ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు తట్టుకునేలాగా ఏర్పాట్లు చేశామని, సందర్శకులందరికీ సురక్షితమైన రాకపోకలు సాగేలా చూస్తున్నామని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలియజేశారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునేత్రి అనే 4 ప్రధాన తీర్థయాత్రా కేంద్రాలను సందర్శిస్తారు. షిమ్లాలోని చౌరా మైదాన్ వద్ద సుమారు 50 మంది టిబెట్టన్ పురుషులు, మహిళలు, వృద్ధులు 24 గంటల నిరాహార దీక్ష శాంతి నిరసన ప్రారంభించారు. టిబెట్టన్ ఉద్యమం పట్ల అంతర్జాతీయంగా శ్రద్ద పెట్టాలని, అలాగే టిబెట్టన్ భాష, సంస్కృతి, మతపరమైన గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలు వ్యతిరేకించాలని కోరుతూ రీజనల్ టిబెటన్ విమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. చైనా ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై 2వ తేదీన న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆత్మాహుతి చేసుకున్న లోప్సాంగ్ రంగ్జెన్ జ్ఞాపకార్థం ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు నిరసన ప్రదర్శనకారులు తెలియజేశారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో భాగంగా గౌహటీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిన్న జరిగిన గ్రూప్ ఎఫ్ చివరి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ దశలో నార్త్ ఈస్టర్న్ క్లబ్ అజేయంగా నిలవడం విశేషం. ద హైలాండర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి గ్రూప్ ఎఫ్ విజేతగా తమ గ్రూపు దశ పోరాటాన్ని ముగించింది. విశేషాలు మరొకసారి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీలేని అంతర్భాగమని మందేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ యువజన దినోత్సవం గురించి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు ఆగస్ట్ 12 ప్రపంచమంతా ఒక్కటిగా జరుపుకునే అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఈ ప్రత్యేక సందర్భంగా వార్తలు, లెక్కలు, గణాంకాలు కాకుండా నేరుగా మీ హృదయాన్ని తాకే ఒక చిన్న ప్రయాణం చేద్దాం. ఈ దేశపు, ఈ లోకపు భవిష్యత్తు అయిన యువత గురించి.

ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ క్షణంలో ఎంతమంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకై కష్టపడి చదువుతున్నారు? ఎంతమంది కొత్త ఉద్యోగంలో మొట్టమొదటిసారి తప్పటడుగులు వేస్తున్నారు? ఎంతమంది తమ కలల్ని సాకారం చేసుకోవాలని రాత్రి పగలు ఏకం చేసి కష్టపడుతున్నారో కదా. యువత అంటే కేవలం వారి వయస్సే కాదు, యువత అంటే ఉత్సాహం, కొత్త ఆలోచన, ఆవిష్కరణ, సాహసం, మార్పు కోసం తపన. ఒక దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆ దేశంలో యువత కళ్ళల్లో మెరుస్తున్న కలల్ని చూడాలన్నారు. చరిత్రను ఒక్కసారి తిరగేస్తే స్వాతంత్రోద్యమంలో ఎందరో యువకులు యువతులు తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారు. సమాజ సంస్కరణలో యువత ముందున్నారు. విజ్ఞాన శాస్త్రంలో చూస్తే కొత్త ఆవిష్కరణలకు యువ మేధస్సు కారణమైంది. క్రీడల్లో ప్రపంచ వేదికపై భారత కీర్తిని చాటి చెబుతున్నది యువతే. సాంకేతిక రంగాల్లో ప్రపంచాన్ని అబ్బురపరిచి ఆశ్చర్యపరుస్తున్న ఆలోచనలు కూడా యువ మేధస్సుల నుంచే వస్తున్నాయి. అందుకే యువతను మేల్కొల్పితే దేశం మేల్కొంటుంది, యువతను ప్రోత్సహిస్తే దేశం ముందుకు సాగుతుంది.

సోదరులారా, ఇప్పుడు మీరు చూసింది నిజం కాదు. మీ నాడుని కదలించి మీ బాధ్యతను హెచ్చరించే నాడున్న వాస్తవం ప్రతి యువకుడు కావాలన్నదే మా సందేశం, అదే మా ఆశయం.

అలా యువతను మేల్కొల్పితే దేశం మేల్కొంటుంది, యువతను ప్రోత్సహిస్తే దేశం ముందుకు సాగుతుంది అని భావిస్తూ 2009 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2010 అంతర్జాతీయ యువజన సంవత్సరంగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక అలాగే అంతర్జాతీయ స్థాయిల్లో జరిగే కార్యకలాపాలకు మద్దతునివ్వాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, పౌర సమాజం, వ్యక్తులు ఇంకా సంఘాలకు పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. యువత సమస్యలను

అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకురావడంతో పాటుగా నేటి ప్రపంచ సమాజంలో భాగస్వాములుగా యువత శక్తి సామర్థ్యాలను ఈ ఇంటర్నేషనల్ యూత్ డే ఖండాంతరాల్లో ప్రచారం చేస్తుంది.

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యువత సమస్యలను పరిష్కరించడం, యువత దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వాలకు, ఇతరులకు ఇది ఒక మంచి అవకాశంగా ఏర్పరిచింది ఐక్యరాజ్యసమితి. యువజన దినోత్సవం గౌరవార్థం అనేక కాన్సర్ట్స్, వర్క్షాప్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు, గ్రూప్ డిస్కషన్స్, జాతీయ స్థానిక ప్రభుత్వ అధికారులు, యువజన సంస్థలు పాల్గొని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంటారు.

చివరిగా యువమిత్రులారా, మీ వయస్సు ఎంత అన్నది ముఖ్యం కాదు, మీ ఆలోచన ఎంత పెద్దది అన్నదే ముఖ్యం. మన దగ్గర ఎన్ని వనరులు ఎంత ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు, మన సంకల్పం ఎంత బలంగా ఉందనేదే ముఖ్యం. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ముఖ్యం కాదు, మనం ఎక్కడకు చేరాలనుకుంటున్నామో అదే ముఖ్యం. మీ కలలకు రెక్కలివ్వండి, మీ ఆలోచనలకు ఆకాశాన్ని చూపించండి, మీ ప్రతిభకు ఒక మంచి అవకాశాన్నివ్వండి, మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే యువత మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది, దేశం మారితే ప్రపంచమే మారుతుంది. అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఆకాశవాణి.

0: అంతర్జాతీయ యువజన దినోత్సవం గురించి మీరింతవరకు కొన్ని వివరాలు ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ డిఆర్టీ గురించి రిటైర్డ్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విందాం.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాళ డెట్ రికవరీ ట్రిబ్యునల్ డిఆర్టీ గురించి మనకు వివరించడానికి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా బ్యాంకులు రుణాల రికవరీ కోసం ఏర్పాటు చేసిన డిఆర్టీ ఏ చట్టం కింద స్థాపించబడింది, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి వివరిస్తారా?
1: ఇది రికవరీ ఆఫ్ డెట్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్, ఆర్డీడీబీ అని 1993లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. చట్టాన్ని ఇప్పుడు పేరు మార్చి రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్రప్ట్స్ యాక్ట్ అంటున్నారు. ఇన్సాల్వెన్సీ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీబీ యాక్ట్ అయిపోయింది. ఆర్డీబీ 1993. ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే, బ్యాంకుల నిరర్థక ఆస్తులు విపరీతంగా పెరిగిపోయి బ్యాంకుల కేసులన్నీ సివిల్ కోర్టు

0: ద్వారా మాత్రమే రికవరీ చేయగలిగిన సందర్భంలో చాలా కేసులు పెరిగిపోయి నిరర్థకాస్తులు చాలా పెరిగిపోవడంతో బ్యాంకులకి సరైన సమయానికి రికవరీ రాకపోవడం వలన నర్సింహం కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేవలం బ్యాంకుల కేసులనే పరిశీలించే అధికారం ఒక ట్రిబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేయాలని. ఆ విధంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ దేశమంతటా నెలకొల్పబడ్డాయి 1993 సంవత్సరం నుంచి.
1: అయితే భారతదేశం అంతటా ఎన్ని డిఆర్టీలు ఉండే అవకాశం ఉందంట?
0: ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 39 డిఆర్టీలు ఉన్నాయి. దీనికి అప్పలేట్ ట్రిబ్యునల్స్ 5 ఉన్నాయి. దాన్ని డిఆర్ఏటి అంటారు.
1: డిఆర్ఏటి, డిఆర్టీకి డిఆర్ఏటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
0: డిఆర్టి అంటే మొదటి స్టెప్. ఒకవేళ డిఆర్టి న్యాయం జరగలేదని భావిస్తే డిఆర్ఏటి అప్పలేట్ ట్రిబ్యునల్, డెట్ రికవరీ అప్పలేట్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించవచ్చు.
1: అయితే ఈ డిఆర్టీకి ట్రిబ్యునల్ ఏదైతే అంటున్నారో దీనికి ఎవరు ఆధిపత్యం వహిస్తారు?
0: ప్రతి డిఆర్టీలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. అయితే కొన్ని కేంద్రాల్లో 2-3 బెంచులు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 3 బెంచులు ఉన్నాయి.
1: ఓకే,
0: అట్లాగే పెద్ద పెద్ద వాటిలో 2-3 బెంచులు ఉండే కలకత్తా, ఢిల్లీ, మెడ్రాస్ ఇట్లా ఎన్నో చోట్ల 2-3 బెంచులు ఉన్నాయి.
1: ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరు ఉంటారు?
0: ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కానీ, ఆరు ఇప్పుడు పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ జడ్జ్ కానీ, ఇంతకుముందు ఈవెన్ అడ్వకేట్స్ కూడా డిఆర్టీగా అపాయింట్ చేయగలిగే, ఐ మీన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయగలిగేవారు. కానీ 2017 చట్టం చేంజ్ అయిపోయి ఇప్పుడు కేవలం డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయిన వాళ్ళు, ఆరు పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించవచ్చు.
1: అయితే ఆర్డీబీ యాక్ట్కి సర్ఫేసీ యాక్ట్కి ఉన్న తేడా ఏంటి?
0: ఆర్డీబీ యాక్ట్ ఇది ఇప్పుడు సివిల్ కోర్టు అధికారాలని ఆర్డీబీకి సంక్రమించబడ్డాయి. సో ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే క్వాసీ ట్రిబ్యునల్, క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ, కానీ అన్ని సివిల్ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలు డెట్ రికవరీ ట్రిబ్యునల్కి ఉన్నాయి. సర్ఫేసీ యాక్ట్కి డిఆర్టీకి తేడా ఏంటంటే, సర్ఫేసీ యాక్ట్ బ్యాంకులకే అధికారం ఇచ్చింది. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకున్న సందర్భంలో బ్యాంకులు తమంత తామే ఆ సెక్యూరిటీస్ని ఎన్ఫోర్స్ చేయగలుగుతారు. కాబట్టి అది డిఆర్టీ కోర్టు లాగే సర్ఫేసీ మాత్రం బ్యాంకులకే అధికారాలు ఇచ్చాయి.
1: అయితే మీరు అన్నట్టు మొదట బ్యాంకు రుణాల తాలూకు రికవరీని సివిల్ కోర్టులో జరిగేవి, అక్కడ అన్ని కేసులు కలిసి లేట్ అవుతున్నందుకు
0: తొందరగా
1: అవ్వాలని డిఆర్టీ తీసుకోవడం జరిగింది. డిఆర్టీలో కూడా ఇంకా లేట్ అవుతుంది, అంటే స్పీడప్ చేయడం కోసం ఇంకా కేసులు పెరుగుతున్న క్రమంలో సర్ఫేసీ యాక్ట్ వచ్చి బ్యాంకులకి అధికారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిఆర్టీ విషయానికి వస్తే, డిఆర్టీకి పరిమితి ఏమైనా ఉందా? ఎంత రుణం అయితే డిఆర్టీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? ఎంత అయితే కేసులు, ఎలాంటి పరిమితులు ఉన్నాయి?
0: ఇంతకుముందు 10 లక్షలు ఉండేది. 10 లక్షల రూపాయల రుణం బాకీ ఉంటే డిఆర్టీలోనే ఫైల్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ పరిమితిని పెంచి 20 లక్షలు చేశారు. ఇప్పుడు 20 లక్షల దాటి రుణం ఉంటే తప్పనిసరిగా డిఆర్టీలోనే ఫైల్ చేయాలి. అంతకన్నా తక్కువ ఉంటే మళ్ళీ సివిల్ కోర్టునే ఆశ్రయించాలి బ్యాంకులు.
1: అయితే ఇప్పుడు మొదటగా డిఆర్టీని బ్యాంక్ అప్రోచ్ అవుతుంది,
0: బ్యాంక్ ఫైల్ చేస్తుంది,
1: ఫైల్ చేస్తుంది కేసు. ఆ ఫైల్ చేయడానికి ఏమంటారు? మొదటి అప్లికేషన్ పెట్టేది బ్యాంక్ పెడుతున్నారు, రుణగ్రహీత
0: బ్యాంక్ వారే పెడతారు. దాన్ని ఒరిజినల్ అప్లికేషన్ అంటారు, ఓఏ.
1: ఓకే,
0: ఒరిజినల్ అప్లికేషన్ అంటారు. అయితే సర్ఫేసీ చట్టంలో కూడా డిఆర్టీకే అధికారం ఇచ్చారు, ఒకవేళ బ్యాంక్ నియమాలు సరిగ్గా పాటించిందా లేదా చూడడానికి. అప్పుడు మాత్రం రుణగ్రహీత ముందుగా అప్రోచ్ అవుతాడు డిఆర్టీని.
1: బ్యాంకు తమ రుణ రికవరీ కోసం డిఆర్టీని అప్రోచ్ అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే అది ఓయే, ఒరిజినల్ అప్లికేషన్. మీరు అన్నట్టు రుణగ్రహీత తనకి సర్ఫేసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో అన్యాయం జరిగిందని భావించి డిఆర్టీని అప్రోచ్ అయితే అది
0: సెక్యూరిటైజేషన్ అప్లికేషన్, ఎస్ఏ
1: సెక్యూరిటైజేషన్ అప్లికేషన్ అంటున్నారు. అయితే ఈ ప్రక్రియలో బ్యాంకు కానీ రుణగ్రహీత కానీ ఏదైనా రుసుము చెల్లించుకొని డిఆర్టీకి వెళ్లాల్సిందేనా?
0: బ్యాంకు సూట్ ఫైల్ చేయాలంటే మాక్సిమం 150,000 రూపాయలు ఉంది.
1: అయితే ఈ డిఆర్టీలో ఒక ఫైల్, ఒరిజినల్ అప్లికేషన్ మీరు అన్నట్టు ఫైల్ అయిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, ప్రక్రియ ఎలా ఉంటుంది?
0: కొంతవరకు సివిల్ కోర్టులో ఉన్న ప్రక్రియనే, అయితే చాలా వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం బ్యాంకుల కేసులు మాత్రమే ఉంటాయి కాబట్టి, ఇందులో ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అన్నీ డిఆర్టీకినే అప్రోచ్ అవ్వాలి.
1: ఇప్పుడు బ్యాంకు డిఆర్టీని అప్రోచ్ అయిన తర్వాత డిఆర్టీ నుంచి సమన్స్ వస్తాయి రుణగ్రహీతకి. రుణగ్రహీతకి ఎన్ని రోజుల సమయం ఉంటుంది?
0: 30 రోజుల్లో రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాల్సిందే, అందుకే వేగవంతం అవుతుంది ఈ ప్రక్రియ అని చెప్తున్నాను. సో ఒకటేంటంటే ఇక్కడ మౌఖిక ఎవిడెన్స్ అంటే పర్సనల్ ఎవిడెన్స్ జనరల్గా ఉండదు డిఆర్టీలో. సివిల్ కోర్టులో అది తప్పనిసరి, సాక్షులను విచారించడం అదంతా తప్పనిసరి. ఇక్కడ అఫిడవిట్ ద్వారా ఎవిడెన్స్ ఫైల్ చేయవచ్చు, కాబట్టి ఈ ప్రక్రియలన్నీ తొందర తొందరగా అయిపోతాయి.
1: అయితే డిఆర్టీలో ఈ రికవరీ సర్టిఫికెట్కి ఎలాంటి అధికారం ఉంటుంది?
0: ఇంకా ఒకటే

0: ఏంటంటే సివిల్ కోర్టులో ఒక డిగ్రీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిగ్రీని ఎగ్జిక్యూషన్ కోర్టులో డిగ్రీ హోల్డర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఆ ఈపి ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి. కానీ డిఆర్టీలో డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీ రికవరీ ఆఫీసర్ కూడా డిఆర్టీలో భాగమే. సో అది అతనికి ఇంటర్నల్ ప్రక్రియ ద్వారా వెళ్ళిపోతుంది ఎగ్జిక్యూషన్ కోసం. కాబట్టి దాంట్లో తేడా ఉండదు. డిగ్రీ బేసిస్ మీద రికవరీ సర్టిఫికెట్ తయారు చేస్తారు. ఆ రికవరీ సర్టిఫికెట్ ని రికవరీ ఆఫీసర్ ఎన్ఫోర్స్ చేస్తాడు.
1: ఫైనల్ గా ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రుణగ్రహీతకి మళ్ళీ ఎలాంటి అవకాశం లేదు.
0: అవకాశం లేదని చెప్పలేము.
1: అంటే మళ్ళీ తను భావిస్తే అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. మీరు అన్నట్టు రుణగ్రహీత బ్యాంకు తప్పు చేసింది అని లేదా బ్యాంకు తనకేదో అన్యాయం చేసిందని భావిస్తే ఆ డిఆర్టీలో వచ్చిన జడ్జిమెంట్ విషయంలో కానీ ఏదైనా అనుమానం ఉంటే తను డిఆర్ఏటీకి వెళ్ళొచ్చు. అయితే రుణగ్రహీతలు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ రుణం తీసుకొని దాదాపు 30 ఏళ్ళ హోమ్ లోన్ కావచ్చు, 20 ఏళ్ళ హోమ్ లోన్ కావచ్చు, 15 ఏళ్ళు కట్టిన తర్వాత చివరిలో ఏదో పరిస్థితుల వల్ల కానీ బిజినెస్లో నష్టాల వల్ల కానీ ఆరోగ్య రీత్యా ఏదైనా జెన్యున్ రీజన్తో కట్టలేకపోతే ఆ మిగిలిన చివరి 5 సంవత్సరాల కోసం కూడా మళ్ళీ ఆస్తి జప్తు అవ్వాల్సిందేనా? తను బ్యాంకుతో కానీ డిఆర్టీతో కానీ మాట్లాడుకొని క్లోజర్ బ్యాలెన్స్ లాగా లేదా ఏదైనా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందా?
0: సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తన పరిస్థితిని బ్యాంక్ అధికారులకు వివరించి బ్యాంక్ నియమాల ప్రకారం 1 టైం సెటిల్మెంట్ ఏదైనా సాధ్యమవుతుందా చూడవచ్చు. అది కూడా ప్రతి బ్యాంక్ నియమాలకు లోబడి తన విషయంలో అది సాధ్యమవుతుందా లేదా అతను విచారించవచ్చు. అది సాధ్యం కాని పక్షంలో ఇంకా వేరే దారి లేదు. ఎందుకంటే బ్యాంకులు కూడా వేరే వాళ్ళకి మళ్ళీ ఆర్థిక సహాయం చేయాలి అంటే వాళ్ళు ఇచ్చిన లోన్ వడ్డీతో సహా రికవరీ చేయాల్సిన పరిస్థితి. అది ఎవరు దాన్ని చేయలేరు. కాబట్టి
1: అయితే మీరు అన్నట్టు నేను తీసుకున్న రుణము గడువులు చెల్లించలేకపోవడం వల్ల బ్యాంక్ ద్వారా డిఆర్టీకి వెళ్ళింది, ఎలాగైనా నేను మళ్ళీ నా ఆస్తిని కాపాడుకోవాలనుకుంటే డిఆర్టీకి వెళ్ళినా కూడా ఆ రుసుము నేను చెల్లించి మళ్ళీ నా ఆస్తిని నేను కాపాడుకోవచ్చు?
0: కాపాడుకోవచ్చు. అదైతే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా పూర్తి రుణాన్ని చెల్లించి తన కేసులో 1 టైం సెటిల్మెంట్ ఏమైనా సాధ్యమవుతుందేమో బ్యాంక్ అధికారులను సంప్రదించి సెటిల్ చేసుకోవచ్చు. లోక్ అదాలత్ ద్వారా కూడా సెటిల్ చేసుకోవచ్చు.
1: ఓకే. అయితే ఏ పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితి ఉంది, రుణగ్రహీత ఇంకా తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పుడు డిఆర్టీ వారైనా సరే ఆస్తిని జప్తు చేసుకుంటారు, వారైనా ఎలా డబ్బు అందిస్తారు బ్యాంక్కి? వారైనా అమ్మాల్సిందేనా?
0: అమ్మాల్సి
1: వారు ఎలా అమ్ముతారు?
0: దానికి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ రూల్స్ దీనికి అప్లికబుల్ చేశారు. సో ఆ విధి విధానాల ప్రకారం వాళ్ళు కూడా వాల్యుయేషన్ అవన్నీ తీసుకొని ప్రాపర్టీ వాల్యుయేషన్ దానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. పేపర్లో పబ్లిష్ చేయడము, దాన్ని అటాచ్ చేయడము, ప్రాపర్టీని అటాచ్మెంట్ అంటారు, అది చేసి దాని తర్వాత మళ్ళీ వేలం ప్రకటనలు అవన్నీ దానికి ఒక కొన్ని నియమాలు ఉంటాయి, 30 రోజులు 15 రోజులు అట్లాంటి. సో దాని ప్రకారం చేస్తారు.
1: ఏదైనా పరిస్థితుల్లో రుణగ్రహీతకి తన సొంత ఆస్తి కానీ సొంత ఇల్లు కానీ తీసుకున్న తర్వాత అనుకోని పరిస్థితుల్లో కట్టలేకపోయాడు, కానీ ఎవరికి ఇష్టం ఉండదు ఈ ప్రక్రియ. ఏదైతే జప్తు చేయడం అనేది ఏ సగటు పౌరునికైనా ఎవరికైనా ఇష్టం ఉన్న ప్రక్రియ. మరి అలాంటప్పుడు అక్కడ ఏదైనా సందర్భం ఎదురైతే ఇష్టం లేని పరిస్థితుల్లో జప్తు జరుగుతుంది లేదా జప్తు హాజరైన వాళ్ళని ఏదైనా అనడం కానీ యాక్షన్లో పాల్గొనియకపోవడం కానీ ఇలా ఏమైనా చేస్తే అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు?
0: సర్ఫేసీలో అయితే ఒక ప్రొసీజర్ ఉంది, మెజిస్ట్రేట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ అడ్డుకుంటే. కానీ డిఆర్టీలో రికవరీ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రభుత్వ అధికారి చర్యలని అడ్డుకున్నట్టుగా అవుతుంది, అది ఒక నేరం కాబట్టి అట్లాంటివి పని చేయరాదు. ఏ రుణగ్రహీత అయినా తనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ ప్రాపర్టీ ఆస్తి స్వాధీనంలో కానీ అమ్మడం వేలగంలో కానీ ఇంకేదైనా ప్రక్రియలో న్యాయం జరగలేదనిపిస్తే భావిస్తే డిఆర్టీని కానీ అపలేట్ అథారిటీ డిఆర్ఏటీని కానీ అప్రోచ్ అయ్యి సరైన ఆర్డర్స్ స్టే కూడా తీసుకోవచ్చు. బ్యాంక్ ప్రక్రియను నిలిపివేసేయడానికి అభ్యర్థించవచ్చు. లీగల్ ప్రక్రియను మాత్రమే చేయాలి. అడ్డుకోవడం అవన్నీ ఒక విధంగా నేరం అవుతుందని చెప్పవచ్చు.
1: రుణగ్రహీత తన ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో చివరిగా అప్పటికే డిఆర్టీ తరపున జడ్జిమెంట్ కానీ ఆర్డర్ కానీ ఫైనల్గా వచ్చేసి బ్యాంకు అమ్మకానికి వెళ్ళిపోయి అమ్మకం జరిగిన తర్వాత, ఇంకా హ్యాండ్ ఓవర్ జరగలేదు, అమ్మకం మాత్రమే జరిగింది, అప్పుడు రుణగ్రహీతకి తన డబ్బులు తను సమకూర్చుకోగలిగి అప్రోచ్ అయితే మళ్ళీ తన ఆస్తిని తను తిరిగి పొందే అవకాశం ఉందా చివరగా?
0: అట్లాంటి అవకాశాలు చాలా వరకు లేనట్టే చెప్పొచ్చు. కానీ ఒకవేళ బ్యాంక్ అధికారులను సంప్రదించి కన్ఫర్మ్ కాకముందే ఏదైనా చేయవచ్చు. సేల్ అయిన తర్వాత కూడా రికవరీ ఆఫీసర్ అంటారు, ఆయన సేల్ కన్ఫర్మ్ చేసేదాకా అది ఇదవదు. ఆలోగా తను ఏదైనా చేసి తన ఆస్తిని రక్షించుకోవచ్చు. సేల్ కన్ఫర్మ్ కాకముందు, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఆ ప్రక్రియను ఆపడం
1: కష్టం. అటు సర్ఫేసీ యాక్ట్ కావచ్చు, ఇటు డిఆర్టీ కావచ్చు, కామన్ మ్యాన్ ఉద్దేశించి సగటు పౌరుడు చేస్తున్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని

0: కొని మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
1: తన వనరులు తన కెపాసిటీ చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ అందరికీ సహాయం చేయాలి అంటే మనం తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అనుకోని పరిస్థితులు ఎవరికైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ అదర్వైజ్ మనం మన పరిస్థితిని సమీక్షించుకొని ఆర్థిక వెసులుబాటును చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి. అదొకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. సో ఇంకొకటి, మిగతా వాటిలో ఏదైనా ప్రక్రియలో బ్యాంక్ ఏదైనా పొరపాట్లు చేసి విధి విధానాలు సరిగ్గా పాటించకపోతే తప్పనిసరిగా కోర్టుని అప్రోచ్ అయితే తనకి రక్షణ లభిస్తుంది. బ్యాంక్ హై హ్యాండెడ్గా ఏ పని చేయడానికి లేదు, చట్టానికి లోబడే చేయాలి. ఆ చట్టాన్ని అతిక్రమిస్తే తప్పనిసరిగా డిఆర్టీ డిఆర్ఏటీ సహాయం చేస్తాయి.
0: బాగుంది హరీష్ గారు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి, నమస్కారం.
1: నమస్కారం.
2: ఇది మన చట్ట

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఈ అంశం గురించి విశ్రాంత బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
0: శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు విందాం. మీనా చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం, సంగీతం రమేష్ నాయుడు.

తర్వాత ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగా విందాం. చిత్రం చంటి.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: విప్రనారాయణ ఈ చిత్రం కోసం ఏఎం రాజా ఆలపించిన సీనియర్ సముద్రాల గీతం వినండి. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గార్ల గాత్రయుగళం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వైలిన్పై శ్రీ కెవి కృష్ణ, మృదంగంపై శ్రీ పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ్, కంజీరాపై శ్రీ కె శ్యామ్కుమార్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: బేటా మే కల్ అప్నే భతీజే కే ఘర్ హోకే ఆయా మే దేఖ్ కర్ హైరాన్ రహ్ గయా కి వో లోగ్ దిన్ భర్ ఏసీ చలాతే హై రోజ్ వాషింగ్ మషీన్ చలాతే హై ఘర్ మే దో దో ఫ్రిజ్ హై ఫిర్ భీ ఉస్కా బిజ్లీ బిల్ పతా హై కిత్నా ఆతా హై జీరో మేనే పూచా తో భతీజా బోలా చాచా జీ సబ్ ఊపర్ వాలే కి దయా హై మత్లబ్ సోలర్ ప్యానల్ కి మేనే సోచా అబ్ తో లగ్వానా హీ పడేగా
2: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా జుడ్నే కే లియే రిజిస్టర్ కరే pmsuryaghar.gov.in పర్ హర్ ఘర్ సూర్య
3: ఘర్. क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. गृह मंत्री अमित शाह आज राज्यसभा में केरल नाम परिवर्तन विधेयक 2026 पेश करेंगे.

సౌరాష్ట్ర రాగంలో పొన్నై పిళ్ళై రచన విన్నారు. ఇప్పుడు వినండి నీసరి సాటి కళ్యాణి రాగం రూపకతాళం.

కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. ఇప్పుడు వినండి దీనరక్షక ఆహిరి రాగం రూపకతాళం.

ఆహిరి రాగంలో పొన్నై పిళ్ళై రచన విన్నారు. ఇప్పుడు వినండి సాటిలేని గురుగుహమూర్తిని, పూర్వీ కళ్యాణి రాగం మిశ్రచాపు తాళం.

మీరింతవరకు హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గార్ల గాత్రయుగళం విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. డిసెంబర్లో యూత్ గేమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ట్యాంకర్ ఆటో ఢీకొట్టిన ఘటనలో కర్ణాటకకు చెందిన కూలీలు ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. కోహిర్ మండలం వెంకటాపూర్ వద్ద కారు డివైడర్ను దాటి ఇతర వాహనాలను ఢీకొట్టిన మరో ప్రమాదంలో 2 దుర్మరణం చెందారు. సత్వార్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోక్సభలో ఎంపీ గోడెం నగేష్ తెలంగాణలో పీఎంఎంఎస్వై పథకం అమలుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు. ఈ పథకం కింద తెలంగాణలో 353 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో 41 కోట్ల రూపాయల కేంద్ర నిధులు విడుదలయ్యాయని, దీని ద్వారా రాష్ట్రంలో 435123 మంది మత్స్యకారులు లబ్ధి పొందారని చెప్పారు. తెలంగాణలో ధాన్యం ఆరబోసే వేదికల రికవరీ నిధులపై ఎంపీ లీటల్ రాజేందర్, చమల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ సమాధానమిచ్చారు. కేంద్రం వాటాకు సంబంధించి 117 కోట్ల రికవరీ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భారత్ కోష్ ద్వారా భారత సంచిత నిధికి జమ చేసిందని వెల్లడించారు. లోక్సభ

పరిస్థితుల్లో తెలంగాణ ఎంపీ బలరాం నాయక్ పూరికి అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ బదులిచ్చారు. పిఎం యశస్వి శ్రేయస్ తదితర పథకాల ద్వారా గత 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 24,533 కోట్ల రూపాయలకు పైగా స్కాలర్షిప్ నిధులు పంపిణీ చేస్తుందని మంత్రి వివరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీజేపీ నేతలు హర్ ఘర్ తిరంగాలో భాగంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. మెట్పల్లిలో 500 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ప్రధాన రహదారిపై విద్యార్థులు నాయకులు ర్యాలీ తీశారు. సుల్తానాబాద్లో 1500 మంది విద్యార్థులతో కలిసి 200 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ చేపట్టారు. మానవహారంగా ఏర్పడి ప్రత్యేక ప్రదర్శనిచ్చారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: నేను డాక్టర్ సత్తూర్ కవితారాణి, జనరల్ ఫిజిషియన్. సో ఒక పర్సన్ని జ్వరం వచ్చింది అంటే ఆ జ్వరం ఫస్ట్ మనము టెంపరేచర్ ఎంత ఉందో అనేది మనం ఫస్ట్ నోట్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ అండ్ మామూలుగా ఈ మధ్యకాలంలో అందరి ఇంట్లో కోవిడ్ తర్వాత థర్మామీటర్స్ ఉంటున్నాయి. సో మనం 99, 100, 102 సో అలా టెంపరేచర్ రికార్డ్ చేసి అతి తీవ్రంగా ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది డెంగీ ఫీవరా అలా తెలుసుకోవడము, ర్యాష్ ఉందా లేక మామూలుగా దగ్గుతో పాటు ఉందా, జలుబుతో పాటు ఉందా, ఇది జస్ట్ ఫ్లూ వైరసా లేక జాయింట్ పెయిన్స్తో ఉందా, చికెన్ గునియా ఉందా, ఇలా మనం డిఫరెన్షియేట్ చేసి మన చుట్టుపక్కన ఎవరైతే ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి మన ఫుడ్లో కానీ మంచి ఫుడ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే, ఫ్రూట్స్ కన్సంప్షన్ కానీ ఎక్కువ తీసుకుంటే మనము ఈ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ దోమలు కూడా ఇంట్లో ఒకవేళ డెంగీ పాజిటివ్ కేసు వచ్చిందంటే మనము ఇంట్లో ఉన్న ఏడిస్ ఈజిప్ట్ ఈ డెంగీ అన్నది ఏడిస్ ఈజిప్టిస్ మాస్కిటో నుంచి వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. సో ఆ దోమల్ని ఇంట్లో కంట్రోల్ చేసే మనం మెజర్మెంట్స్ తీసుకుంటే ఇతరులకు కూడా రాకుండా చూసుకోగలుగుతాం అన్నమాట.

0: శివాజీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిన్మయ్ శ్రీపాద పాడిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: చిత్రసీమలో తర్వాత వినండి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో కార్తీక్ చిత్ర పాడిన పాట, చిత్రం ఆటా.

మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: వాన చిత్రం కోసం కార్తీక్ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం విన్నారు. సంగీతం కమలాకర్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో.

0: ఇంత ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
2: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూర్య సన్ ఆఫ్ కృష్ణ చిత్రం నుండి హరీష్ రాఘవేంద్ర దేవన్ ప్రసన్న పాడిన పాట, సంగీతం హారీష్ జయరాజ్.

మణిశర్మ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి గీతాన్ని సైంధవి హిమచంద్ర పాడగా విందాం. చిత్రం బాణం.

మీరు వింటున్నారు కిక్. ఈ చిత్రం నుండి కార్తీక్ జ్యోత్స్న పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం ఎస్ఎస్ థమన్.

వరుడు చిత్రం కోసం సోను నిగమ్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన వేటూరి సుందరమూర్తి గీతం వినండి. సంగీతం మణిశర్మ.

మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం తప్పక వినగలరు. ఆకాశవాణి సమయం సరిగ్గా 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చేయనున్నారు. ప్రజల నుంచి మంత్రి శ్రీధర్ బాబు వినతులు స్వీకరించనున్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన సాగడంపై R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి NH అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ వచ్చే దసరా నాటికి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇథనాల్ బ్లెండింగ్పై ఆరోపణలు చేసే ముందు 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంధన మిశ్రమం కోసం ఇథనాల్ దిగుమతులపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ 2019 మే నుంచి భారత్లో ఇథనాల్ దిగుమతులపై నిషేధం ఉందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. లోక్సభలో MP రఘునందన్ రావు తెలంగాణ PM మంత్రి మిత్రా పార్క్పై అడిగిన ప్రశ్నకు జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిట బదులిచ్చారు. వరంగల్ PM మిత్రా పార్కు కోసం ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 548 ఎకరాల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత క్లస్టర్ల కొరకు 21.29 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వివరించారు. MP కొండ విశ్వేశ్వరరెడ్డి లోక్సభలో తెలంగాణలో పశువుల బీమాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు. జాతీయ పశుధన మిషన్ కింద తెలంగాణలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,653 పశువులకు బీమా కల్పించామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 25 లక్షల రూపాయల నిధులను విడుదల చేసిందని మంత్రి సభకు సమర్పించిన నివేదికలో వివరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయాలని హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఆ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని విదేశాంగ శాఖ అధికారి

అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ఫీడ్బ్యాక్ 2026 సదస్సులో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, బ్యాంకులు కస్టమర్ల నమ్మకం, జవాబుదారితనంతో కృత్రిమ మేధను స్వీకరించాలని కోరారు. ఏఐ సాంకేతికత ద్వారా కస్టమర్ సేవలు, క్రెడిట్ డెలివరీని మెరుగుపరచడంతో పాటు మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఏ మాయ చేశావే చిత్రం కోసం విజయ్ ప్రకాష్, సుజేన్, బ్లేజ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా భయ్ వచ్చేది?
0: ఏందిరా ఈ హడావుడైంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
1: అరే దీనికేనా రా భయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
0: ఏంటి 50 రకాలా? అరే ఇట్రా ఒకసారి.
1: రే ఏంది మామా,
0: అటు చూడు, అన్నీ వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్గా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి పంజా చిత్రం కోసం హరిచరణ్, శ్వేతా పండిట్ పాడిన ఈ పాట.

చిత్రసీమలో మీరు వింటున్నారు ఓజీ చిత్రం కోసం శృతి రంజని పాడిన కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని గీతం సంగీతం ఎస్ఎస్ తమన్.

0: చిత్రసీమలో తర్వాత వినండి. బలగం చిత్రం కోసం మంగ్లీ రామ్ మిరియాల భీమ్ సిసిరిలియో పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం భీమ్ సిసిరియోలియో.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావు రావులే కొన్ని అక్క, ఇక పొద్దు

ఈ ఉదయం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో డి సాయి మనోజ్ఞ గారు ఆలపించిన భక్తిగీతాలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవలి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అద్వైత్ రాయ్ గారి గానం ప్రసారమవుతుంది. వాద్య సహకారం సారంగీపై శ్రీ మొహమ్మద్ అస్లం ఖాన్, తబలాపై శ్రీ వివేక్ ఖయాల్, తాన్పురాపై శ్రీ ఠాకూర్ సింగ్ ఠాకూర్ కునాల్ సింగ్. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా శ్రోతలు 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి. నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ఈరోజు 12:30 ప్రసారమవుతుంది. ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5:00 వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సత్యవర్మ నాటకం చిందు యక్షగానం 3వ భాగం ప్రసారమవుతుంది. వినిపించేవారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30 6:50 వరి సాగు విధానం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మిగారు అందించే వివరాలు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మొదటి అంశంగా శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇల్లు వాకిలి కార్యక్రమంలో 2వ అంశంగా పాడి పశువుల ముర్రుపాల ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త

డాక్టర్ సి వినయ్ శ్రీగారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:40 వికసిత్ భారత్ శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు, మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యూమ్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. నేటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. వికసిత్ భారత్ కార్యక్రమం 7:45. ఇక రాత్రి 8:15 నేటి పార్లమెంట్ కార్యకలాపాలపై సమీక్ష టుడే ఇన్ పార్లమెంట్, 9:15 స్పాట్లైట్, 9:30 చర్చకా విషయహే, రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాల రికార్డింగ్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు మా శ్రోతలు వినబోయే కార్యక్రమాల వివరాలు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్, రమ్య బెహరా పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం కోసం అర్మాన్ మల్లిక్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం గోపీ సుందర్.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన రామజోగయ్య శాస్త్రగీతం, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

మణిశర్మ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి గీతాన్ని హేమచంద్ర మాళవిక పాడగ విందాం. చిత్రం బిల్లా

చిత్రసీమలో చివరిగా వినండి. టక్ జగదీష్ చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, కాలభైరవ పాడిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్,

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ పేరు మార్పు బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లుతో పాటు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లుపై కూడా నేడు రాజ్యసభలో చర్చ జరగనుంది. అలాగే లోక్సభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. డిసెంబర్లో యూత్ గేమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోకి రోజురోజుకు రద్దీ పెరుగుతోందని, ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా అదనపు బోగీలను జత చేయడానికి, వాటిని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇథనాల్ బ్లెండింగ్పై ఆరోపణలు చేసే ముందు 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంధన మిశ్రమం కోసం ఇథనాల్ దిగుమతులపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ 2019 మే నుంచి భారత్లో ఇథనాల్ దిగుమతులపై నిషేధం ఉందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్సలు అందించేందుకు గాను నివేదించదగిన వ్యాధిగా దానిని ప్రకటించాలని 19 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సీజన్ను సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడుకన సాగడంపై R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి NH అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, వచ్చే దసరా నాటికి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. హైదరాబాద్లోని KBR పార్కు చుట్టూ వన్ వే అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి KBR పార్క్ చుట్టూ అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణంతో వన్ వే అమలు చేయనున్నారు. అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వన్ వే అమలులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి భక్తి సంగీతం. డి సాయి మనోజ్ఞ ఆలపించిన భక్తి గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా వినండి, కాపీ రాగంలో శ్రీరామదాసు రచన, చరణములే నమ్మితి ఆదితాళం.

ఇప్పుడు వినండి ఆనంద భైరవి రాగంలో నారాయణ తీర్థ తరంగం ఏహి ముదం దేహి శ్రీకృష్ణ ఆదితాళం.

ఇప్పుడు వినండి అమృతవర్షిణి రాగంలో అన్నమాచార్య కీర్తన, వసుధ చూడ పిన్నవాని వలెనున్నవాడు, ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా వినండి షహనా రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి వందనం రఘునందన ఆదితాళం.

మీరింతవరకు డి సాయి మనోజ్ఞ ఆలపించిన భక్తిగీతాలు విన్నారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఇప్పుడు వినండి సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈఎస్ మూర్తి గీతం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

ఇప్పుడు వినండి, ప్రేమించుకుందాంరా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ ఆలపించిన భువన చంద్ర గీతం, మహేష్ సంగీతం.

ఈనాటి భక్తి సంగీతం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వినండి శ్రీ అద్వైతరాయ్ గాత్రం. వాద్య సహకారం సారంగిపై శ్రీ మొహమ్మద్ అస్లాం ఖాన్, తబలాపై శ్రీ వివేక్ కాయల్ తాన్పూర్ వివేక్ కాయల్, తాన్పురాపై శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:11. నేను మీషాయిలు. మీ అందరికీ అతరంగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హలో హలో, మీ అందరికీ ఒకటి చెప్పాలి, సారీ అడగాలి. అయితే ఇద్దరుంటారబ్బా, సీనియర్ జూనియర్ అని, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళకి కేర్, లవ్, సపోర్ట్, ఈచ్ అదర్, లైక్ అన్నీ ఉన్నాయన్నమాట. కానీ చిన్న కొట్లాట వల్ల మాట్లాడుకోవడం మానేశారు. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండే కదా అని మాట్లాడాలా లేదా తనే మాట్లాడుతుంది, తనే మాట్లాడతాడు అని కోపంగా, ఈగో సెంట్రిక్గా ఉండాలా? ఈ క్వశ్చన్ ఎందుకంటే నేను చూసినంత వరకైతే ఆ పాతకాలం నాటి ఫ్రెండ్షిప్స్, బాండ్స్ ఇప్పుడు కనిపించట్లేదు. అందరూ ఈగో అని, సెల్ఫ్ రెస్పెక్ట్ అని తీసుకుంటున్నారు. అవును, ఒప్పుకుంటాను అనుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని. కానీ ఈ క్వశ్చన్ ఎందుకనంటే, మీ అందరికీ ఈ సిచ్యువేషన్లో మన వాళ్ళే కదా అని మాట్లాడాలా లేదా ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ తీసుకోవాలా? సరే సరే సరే, మన మెయిన్ టాపిక్లో వెళ్ళే ముందు మీకోసం ఒక పాట రెడీగా ఉంది.

0: ఈరోజు ఏంటో తెలుసా? ఇంటర్నేషనల్ యూత్ డే, అంటే అంతర్జాతీయ యువజన దినోత్సవం. మనలో చాలామంది అనుకుంటారబ్బా, యూత్ అంటే ఏదో 18 to 25 ఇయర్స్ వాళ్ళని అంటారు, లేదా యూత్ అంటే కాలేజ్ స్టూడెంట్స్ అని. కానీ నిజానికి యూత్ అంటే కేవలం ఒక ఏజ్ గ్రూప్ కాదు కదా. యూత్ అంటే ఒక ఎనర్జీ, యూత్ అంటే డ్రీమ్స్, యూత్ అంటే కొత్తగా ఆలోచించే శక్తి, యూత్ అంటే మార్పు తీసుకురావాలన్న యాటిట్యూడ్. అందుకే ఈరోజు మన గురించి మనం మాట్లాడుకుందామా? మన చుట్టూ చూస్తే ఏమర్థమవుతుంది అంటే ఈ జనరేషన్ యూత్ చేతిలో ముఖ్యంగా మీకు కనిపించేది ఏంటిది? ఎస్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, టెక్నాలజీ, సోషల్ మీడియా అన్నీ ఉన్నాయి, అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, ముందు జనరేషన్లో లేని ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడున్నాయి. ఒకప్పుడు మన టాలెంట్ చూపించుకోనికి పెద్ద పెద్ద స్టేజెస్ కావాలి కదా, కానీ ఇప్పుడు మొబైల్ ఉంటే చాలు. యాక్టింగ్ టాలెంట్ ఉన్నా, సింగింగ్ వచ్చినా, డాన్సింగ్ వచ్చినా, రైటింగ్ స్కిల్ ఉన్నా, ఫోటోగ్రఫీ వచ్చినా, బిజినెస్ ఐడియా ఉన్నా, ఇవన్నిటికీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ సొల్యూషన్ ఉంది కదా మన దగ్గర. కానీ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయో అంత డిస్ట్రాక్షన్ కూడా ఉంది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: మన జనరేషన్లో చాలా టాలెంట్ ఉందబ్బా, కానీ చాలామంది యూత్కి ఒక కామన్ ప్రాబ్లం, కంపారిజన్. అరే, వాడికి జాబ్ వచ్చింది, వాళ్ళకి 20K ఫాలోవర్స్ ఉన్నారు, వారు కార్ కొన్నారు, ఫారెన్కి వెళ్ళారు, వాళ్ళు సెటిల్ కూడా అయిపోయినారు అప్పుడే, నేను ఇంకా ఏం అచీవ్ చేయలేదు. ఇలా మన జీవితాన్ని ఇంకొకరి జీవితంతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరి లైఫ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా, అంటే మనం సోషల్ మీడియాలో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నది, జిమ్కి పోతున్నది, రిలేషన్షిప్లో ఉన్నది, హ్యాపీగా ఉన్నది, సక్సెస్ సెలబ్రేట్ చేస్తున్నది, అన్నీ చూస్తూ ఉంటాం. మనకు అవన్నీ కనిపిస్తాయి కూడా. వాళ్ళ లైఫ్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే మనకి కనిపిస్తుంది, కానీ వాళ్ళ స్ట్రగుల్స్ కనిపించవు, వాళ్ళ ఫెయిల్యూర్స్ కనిపించవు, వాళ్ళు ఎన్నిసార్లు రిజెక్ట్ అయ్యారో కనిపించదు. అందుకే మన జర్నీని ఇంకొకరి హైలైట్ రీల్తో కంపేర్ చేయొద్దబ్బా. మీ జర్నీ మీదే, మీ టైమింగ్ మీదే, మీ సక్సెస్ స్టోరీ కూడా మీదే. ఇంకో ఇంపార్టెంట్,

మూత అంటే హ్యాంగ్ అవుట్స్, మూవీ, ట్రిప్స్, రీల్స్, ఫన్ మాత్రమే కాదు కదా. ఇవన్నీ లైఫ్లో భాగమే, కానీ యూత్ స్టేజ్ అనేది మన ఫ్యూచర్కి ఫౌండేషన్ వేసుకునే స్టేజ్ కదా. ఇప్పుడు మనం నేర్చుకునే స్కిల్ మన ఫ్యూచర్ కెరియర్లో ఉపయోగపడుతుంది. మనం డెవలప్ చేసుకున్న కాన్ఫిడెన్స్ రేపు మనకి ఆపర్చునిటీస్ తెచ్చిపెడుతుంది. మనం తీసుకున్న డెసిజన్ మన జీవితాన్నే మార్చొచ్చు. ఇంకా టైం ఉందిలే, తర్వాత చూసుకుందాం అని ప్రతిదీ పోస్ట్పోన్ చేయొద్దు. ఈ రోజుల్లో డిగ్రీ చాలా ఇంపార్టెంట్ అబ్బా, కానీ డిగ్రీ ఒక్కటి సరిపోదు కదా, స్కిల్ కూడా కావాలి. కమ్యూనికేషన్ స్కిల్, లాంగ్వేజ్ స్కిల్, కంప్యూటర్ స్కిల్, క్రియేటివ్ స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, కాన్ఫిడెన్స్, అబ్బాబాబా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కిల్స్ కావాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మరి సరే, ఇప్పుడు నీకు ఇష్టమైన ఫీల్డ్ ఉంది, దాంట్లో స్కిల్ డెవలప్ చేసుకో, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేసుకో. ఫస్ట్ స్టెప్ డ్రీమే, కానీ దానికోసం నువ్వు డైలీ ఎంత కష్టపడుతున్నావో, ఎలా వర్క్ చేస్తున్నావో కూడా చూసుకోవాలి కదా. మరి అరే నాకు డ్రీమ్ ఉంది, అవ్వట్లేదు అవ్వట్లేదు అంటే ఎలా అవుతుంది నువ్వు కష్టపడకపోతే? అవును నువ్వు కష్టపడుతున్నావు కానీ రావట్లేదు, ఇంకా ప్రయత్నించు. ఇప్పుడు యూత్లో ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటిదంటే ఫెయిల్యూర్. ఎగ్జామ్ ఫెయిల్యూర్, ఇంటర్వ్యూ ఫెయిల్యూర్, ఆడిషన్ ఫెయిల్యూర్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్, బిజినెస్ ఫెయిల్యూర్, అన్నింటిలో ఫెయిల్ అవుతూనే ఉన్నారు అని మనకు అనిపిస్తుంది. అంతే, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను పనికిరాని వాడిని అని అనుకుంటాం. నా లైఫ్ అయిపోయిందబ్బా అని అనుకుంటాం. కానీ ఫెయిల్యూర్ ఎండ్ కాదు కదా, ఇది వర్క్ కాలేదు అంతే, ఇంకొక వే ట్రై చేయి అంతేగాని నేను యూజ్లెస్ అని అనుకుంటా చెప్పు. కొన్ని డోర్స్ క్లోజ్ అవుతున్నాయంటే మరి కొన్ని డోర్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి పడిపోయినప్పుడు లేవడం నేర్చుకో అబ్బా.

ఇంకోటి కూడా, మన జనరేషన్ బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అందరు స్మైల్ చేస్తారు, స్టోరీస్ పెట్టుకుంటారు, హ్యాపీ ఫేసెస్ పెడతారు, రీల్స్ పెట్టుకుంటారు, ఐఆమ్ ఫైన్ అంటారు. కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ప్రెషర్ అని, కెరియర్ టెన్షన్ అని, స్టడీస్ అని, జాబ్ అని, మనీ అని, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, ఫ్యూచర్, ఇవన్నీ మన మైండ్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. అందుకే మీకు ఏదైనా బాధగా ఉంటే మాట్లాడండి ఒక మంచి ఫ్రెండో, లేకపోతే పేరెంట్స్, లేకపోతే టీచర్, లేకపోతే ఇవన్నీ లేకపోయినా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. హెల్ప్ అడగడం వీక్నెస్ కాదు, అది ఎవరు నేర్పించారు వీక్నెస్ అని చెప్పి? హెల్ప్ అడిగితే హెల్ప్ తీసుకోవడం వీక్నెస్ కానీ కాదు, అదొక స్ట్రెంగ్త్. మనకి గట్స్ ఉండాలి ఒక హెల్ప్ అడగడానికి. మనకి సొసైటీ గురించి కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అంటే మనలో చాలామంది, కొంతమందికి లేదనుకోండి, బట్ స్టిల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా సొసైటీలో. మన చుట్టూ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఏ నాకెందుకులే వాడు చూసుకుంటాడు ఓని అని కాకుండా మీ వంతు సాయం కూడా చేయాలి. అయితే ఎలా, చిన్న చిన్న విషయాలతో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? డైరెక్ట్గా పెద్దకి వెళ్ళిపోతే మళ్ళీ భయపడతాం కదా చిన్న గుండె ముందే. సో అలా పెద్ద విషయాల్లో డైరెక్ట్గా దూరిపోకుండా చిన్న చిన్న విషయాలు ఏంటిది, మన ప్రకృతిని కాపాడుకోవాలి, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్గా పెట్టుకోవాలి, వేస్ట్ తగ్గించాలి, వాటర్ని సేవ్ చేయాలి, లేకపోతే ఆన్లైన్ న్యూస్ అన్నింటిలో ఫేక్ న్యూస్ ఉంటాయి కదా అవన్నీ ఫార్వర్డ్ చేయకుండా ఆపాలి, ఇవన్నీ చిన్న చిన్నవ మస్తు చిన్న చిన్నవి ఉన్నాయి అన్నట్టు కనిపిస్తుంది. కానీ చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్, యాక్షన్స్ అన్నీ కలిపితే ఒక పెద్ద చేంజ్ తెస్తుంది. ఇవి చిన్నవి కదా, మరి పెద్దవి ఏమై ఉంటాయి? అయ్యో ఇప్పుడే చెప్పేస్తారు అనుకోండి, అమ్మా ఇవన్నీ చేయాలా అని భయపడతారు. కానీ ఒక ఎగ్జాంపుల్, ట్యాక్స్ కట్టడం, దిస్ ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ కదా. మీరు మీ సొసైటీని హెల్ప్ చేస్తున్నారు, సో యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అండ్ యూత్ అంటే సోషల్ మీడియా అనుకోండి, బట్ అది మనం ఎలా చూస్తున్నాము, ఎలా డిపెండ్ అవుతున్నాము దాని మీద అని కూడా ఎఫెక్ట్ పడుతుందా లేదా? అదే ఇప్పుడు ఫోన్తో ఒక స్కిల్ నేర్చుకోవచ్చు, కోర్స్ నేర్చుకోవచ్చు, టాలెంట్ షోకేస్ చేయొచ్చు, నెట్వర్కింగ్ పెంచుకోవచ్చు, అవునా కదా? యూత్ అంటే ఏజ్ మాత్రమే కాదు కదా, కొత్తది నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే అది యూత్. డ్రీమ్ చేయగలిగే

అయితే అది యూత్. డ్రీమ్ చేసి దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో అని అనుకుంటే అది యూత్. పడిపోయినా మళ్ళీ లేచి కష్టపడితే అది యూత్. ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఫైర్ ఉంటుందే మనలో, అది యూత్. సో మనలో ఇవన్నీ ఉంటాయి కానీ ధైర్యం సరిపోదు కదా, ఆ ధైర్యం మనకి మనమే తెచ్చుకోవాలి.

ఈ రేడియో వింటున్న ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాలనిపిస్తుంది. మీరు ప్రస్తుతం కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, కానీ ఇట్స్ ఓకే. మీకు కెరియర్ ఏంటో తెలియకపోయి ఉండొచ్చు, అయినా ఇట్స్ ఓకే. ఫెయిల్ అవుతుండొచ్చు, అయినా ఇట్స్ ఓకే. స్లో ప్రోగ్రెస్ ఉన్నా ఇట్స్ ఓకే. అన్నిటికీ ఇట్స్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్. మనకి మనమే ఒక ప్రామిస్ చేసుకుందాం, మన డ్రీమ్స్ చిన్నగా చూడకూడదు, ఫెయిల్యూర్స్కి భయపడకూడదు, హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అండ్ మన వంతు కాంట్రిబ్యూషన్ ఎప్పుడు సొసైటీకి ఉండాలి. సో డ్రీమ్ బిగ్, లెర్న్ మోర్, వర్క్ హార్డ్, స్టే కైండ్ అండ్ నెవర్ స్టాప్ గ్రోయింగ్.

0: ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో యువత మహాత్ముల జీవితాల నుంచి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో 14 రాష్ట్రాల్లో 33 గజ అభయారణ్యాల ద్వారా ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2nd రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ను విడుదల చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అసాధారణ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను ఈ ఆత్మకథలో పొందుపరిచారు. కోవింద్ బాల్యం నాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకొని విశిష్టమైన ప్రజా జీవితం, భారత 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఆయన ప్రయాణాన్ని, ప్రజాసేవను తీర్చిదిద్దిన విలువలు, అనుభవాలు, పరిస్థితులపైన ఈ పుస్తకం చక్కటి అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ మార్గదర్శకత్వం తనకెంతో పెద్ద బలంగా నిలిచిందని అన్నారు. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ఆయన జీవితం, వ్యక్తిత్వం, ఆయన దేశానికి చేసిన సేవల గురించి తెలియచేయడమే కాకుండా భారతీయ ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఒక గొప్ప వారసత్వంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: హమే భవిష్య మే కోవింద్ జీ జైసే అనేకో యువ చాహియే జో పరేషానియో సే పరాస్త నా హో జో ముష్కిలో సే మాయూస్ నా హో బల్కి అప్నీ మెహనత్ సే హర్ మంజిల్ కో ఆసాన్ బనానే కా హౌసలా రఖే ఇసీ బదలావ్ సే సశక్త భారత్ కే నిర్మాణ కా సంకల్ప పూరా హోగా యహీ సే ఆత్మనిర్భర్ ఔర్ వికసిత్ భారత్ కా రాస్తా బనేగా.
1: రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించి ఆయన సొంత పదాల్లో తెలుసుకోవాలని, ఆయన రచనలు, అనుభవాలను చదవాలని ప్రధానమంత్రి యువతరానికి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి మహానుభావులు భారత పునర్నిర్మాణానికి కలలుగన్నారని, అత్యంత పేదలు, అణగారిన వర్గాల వారు కూడా అత్యున్నత స్థానాలు అధిరోహించే అవకాశం లభించే భారతదేశం కావాలని ఆకాంక్షించారని ప్రధానమంత్రి చెప్పారు. రామ్నాథ్ కోవింద్ వంటి ప్రముఖులు తమ కష్టపడే తత్వంతో, సామర్థ్యాలతో తమ జీవితాలను మార్చుకోవడమే కాకుండా శతాబ్దాల నాటి కళలను, ఆదర్శాలను వాస్తవ రూపంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించారని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయాలు కేవలం అధికారం పొందే సాధనం కాదని, దేశానికి సేవ చేసేందుకు ఒక అవకాశమని అన్నారు. విద్య అనేది అంతులేని అవకాశాలకు తలుపులు తెరుస్తుందని, జీవితంలో కొత్త దిశలను, అవకాశాలను అందిస్తుందని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపైన ప్రతిపక్షాల ఆందోళన కారణంగా లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు పోలీసు చర్య ఆరోపణలు, అయోధ్య రామాలయ విరాళాల్లో అవకతవకల ఆరోపణలతో నిరసన నిర్వహించారు. దేశం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని సభలో ఓం బిర్లా తెలియజేశారు. విద్య, విజ్ఞాన శాస్త్రం, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన అనేక రంగాల్లో దేశ యువజనులు ప్రత్యేక గుర్తింపు

0: తెచ్చుకున్నారని ఆయన అన్నారు. దేశ యువత సామర్థ్యాల కారణంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని స్పీకర్ చెప్పారు.
1: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विश्व स्तर पर भारत के युवाओं ने शिक्षा विज्ञान अंतरिक्ष विज्ञान टेक्नोलॉजी उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है. देश का युवा भी चाहता है कि उनके विषयों पर चर्चा हो.
0: దేశ యువత తమకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగాలని కోరుకుంటున్నారని ఆయన సభ్యులకు చెప్పారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. విధానాలు అభిప్రాయాల విషయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశ ప్రజలు పార్లమెంట్ పనిచేయడం చూడాలని అనుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. పార్లమెంట్ గౌరవాన్ని భంగపరచవద్దని, ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సభను అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ పదే పదే కోరినప్పటికీ సభ్యులు గందరగోళం కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై రాజ్యసభలో కూడా గందరగోళం చెలరేగి మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, రక్షణ, రవాణా, పర్యాటక, సంస్కృతి, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, ఆహార ప్రాసెసింగ్, బొగ్గు గనులు, ఉక్కు శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నినాదాల మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. అయితే సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవ వైవిధ్యంతో వాతావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఇస్తూ, ప్రపంచంలోని ఏనుగుల్లో దాదాపు 60% భారత్లోనే ఉన్నాయని, దీనివల్ల భారత్ ఏనుగుల పర్యావరణ వారసత్వానికి సజీవ చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. భారత్లో భూమిపై అత్యంత సుసంపన్నమైన వైవిధ్యమైన భూభాగాలున్నాయని కీర్తివర్ధన్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కీలకమైన ఆవాసాలను పరిరక్షించేందుకు, ఏనుగులు వలస వెళ్లే మార్గాలను సంరక్షించేందుకు దేశంలో 14 రాష్ట్రాల్లో 33 ఏనుగుల అభయారణ్యాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఆసియా ఏనుగులు అత్యంత గంభీరమైన సౌందర్యాన్ని కలిగి ఉండడంతో పాటు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. పర్యావరణ ఇంజనీర్లుగా ఏనుగులు పనిచేస్తాయని మంత్రి అభివర్ణించారు. ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా భారత్లో ఏనుగులు మానవుల భాగస్వామ్యం భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అధునాతన పర్యవేక్షణ ద్వారా మానవులకు ఏనుగులకు మధ్య సంఘర్షణను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శాస్త్రీయంగా రూపొందించిన 150 ఏనుగు కారిడార్లు ఏర్పాటు చేశామని భూపేందర్ యాదవ్ తెలియజేశారు. భారత అంతరిక్ష పితామహుడు ఇస్రో తొలి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఒక సాధారణమైన శాస్త్రీయ వ్యవస్థలో పనిచేసిన విక్రమ్ సారాభాయ్ ఆనాడుగన్న కలలు ఈనాడు అద్భుత విజయాలుగా సాకారమై ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని వ్యాప్తి చేస్తున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి వందే మాత్రం స్ఫూర్తినిచ్చిందని, నేటికీ దేశ గుర్తింపును బలోపేతం చేస్తూనే ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. జాతీయ గీతం వందే మాతరానికి 150 పూర్తయిన సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, తిరుపూర్ కుమారన్ వంటి స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి ధైర్యం వందే మాతరం స్ఫూర్తిని సజీవంగా ఉంచిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో చిరాగ్ నగర్ గౌసియాచాల్ వద్ద భారీ వర్షం కారణంగా ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 2 మరణించగా 6 నుంచి 8 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ దళం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంబులెన్సులతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్లోని వరద బాధితుల కుటుంబాల కోసం కేటాయించిన 1000 కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మళ్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ బ్యాంక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య వల్ల దేశంలో పేదరికం మరింతగా పెరుగుతుందని, బలహీన కుటుంబాలకు విపత్తు ముప్పును పెంచుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్

రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజయం సాధించారు. గ్రాండ్ చెస్ టూరాకర్ పోటీ అయిన ఈ టోర్నమెంట్లో ప్రజ్ఞానందకు ఇది మొదటి విజయం. గేమ్ ప్రారంభం నుంచే ప్రజ్ఞానంద పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ పోటీలో 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. విశేషాలు మరొకసారి. దేశంలో యువత మహాత్ముల జీవితాల గురించి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హర్ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను 2026 దసరా నాటికి పూర్తి చేసి ప్రజా రవాణాకు అందుబాటులోకి తేవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ఎండిసి ద్వారా పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ఘనంగా నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం బోధి పెవిలియన్లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, డిసెంబర్లో జరిగే ఈ జాతీయ స్థాయి పోటీల కోసం హైదరాబాద్లోని క్రీడా మైదానాల్లో శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించాలని, ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రారంభ ముగింపు వేడుకల్లో క్రీడాకారులు, సినీ ప్రముఖులను, తెలంగాణ అర్జున అవార్డు గ్రహీతలను భాగస్వాములను చేయాలని సూచించారు. బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం నుండి ప్రారంభమైన హర్ఘర్ తిరంగా యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన కోరారు. హర్ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోందని రామచంద్రరావు వెల్లడించారు. అలాగే ఆగస్టు 14 ట్యాంక్ బండ్పై రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్న తిరంగా యాత్రలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో హర్ఘర్ తిరంగా యాత్రపై జిల్లా కన్వీనర్ ఖాండ్రే విశాల్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, యువత దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9 నుండి 17 వరకు దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవాల ప్రాముఖ్యతను తెలుపుతూ యువతలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. ఆరోగ్యంతో పాటు దేశ సేవాభావం, శారీరక దృఢత్వంతో పాటు ప్రతి పౌరుడిలో దేశం పట్ల బాధ్యత, ప్రేమ ఉండాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా మన బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత అన్నారు. నిన్న హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వరంగల్ ఫీల్డ్ కార్యాలయం ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగాపై 2 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన అనంతరం వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ తరుణ్ కుమార్ బోడా సిబిసి రూపొందించిన జాతీయ పతాకం ప్రస్థానం, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలపై ఫోటో ఎగ్జిబిషన్లోని అంశాలను వివరించారు. పేద ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో ఏదుల మండలానికి చెందిన 36 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేదలకు పెళ్లిళ్ల భారం తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నిధులు అందిస్తోందని, నియోజకవర్గంలో రహదారుల విస్తరణకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. గత పాలకులు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శిస్తూ, పిల్లలను వ్యసనాలకు దూరంగా ఉంచి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని

0: మంత్రి సూచించారు. తెలంగాణలో 3.43 కోట్ల మందికి లబ్ది చేకూర్చే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని 15 సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అదే రోజు 33 జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 1.06 కోట్ల కార్డుల ద్వారా ప్రతి లబ్దిదారుడికి నెలకు 6 కిలోల ఉచిత సన్నబియ్యం అందిస్తున్నామని, స్మార్ట్ కార్డులతో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పగడబందీగా నిర్వహించాలని, ప్రతి అర్హుడికి కార్డు అందేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్లోబల్ బయోటెక్నాలజీ దిగ్గజం యామ్జెన్ జెనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిన్న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో ఈ ఎంఓయూ జరిగింది. ఈ కేంద్రం ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని, ప్రపంచస్థాయి మౌలిక వసతులతో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగానికి కీలక వేదికగా మారిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లో 12 హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు సుమారు 1500 మందితో సాగిన ఈ ర్యాలీని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, హెచ్ఐవి వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2 నెలల పాటు రాష్ట వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలుంటాయని, తెలంగాణను హెచ్ఐవి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సైన్స్, పోషకాహారం, ప్రజారోగ్యంపై అవగాహన కల్పించేందుకు 2 రోజుల షైన్ 2026 కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, పోషకాహార అలవాట్లను పెంపొందించడమే లక్ష్యంగా ఆహార కల్తీ గుర్తింపు, రక్తహీనత పరీక్షలు, మొబైల్ ల్యాబొరేటరీ వంటి పలు ఆకర్షణీయమైన ప్రదర్శనలను ఇందులో ఏర్పాటు చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. 2026 దసరా నాటికి పనులు పూర్తి చేసి ప్రజా రవాణాకు అందుబాటులోకి తీసుకురావాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. 3 షిఫ్టుల్లో పనులు చేస్తూ నెలాఖరుకు కారిడార్ కింద బీటీ రోడ్డు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 60% పనులు పూర్తయినట్టు అధికారులు వివరించగా, జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ పనులతో సమన్వయం చేసుకుంటూ పనుల్లో వేగం పెంచాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ఎండిసి ద్వారా పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కోరారు. నిన్న ఢిల్లీలో ఆయన్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక మైనింగ్ ప్రాంతమైన పెద్దపల్లిలోని యువతకు మైనింగ్, మెటల్స్, ఇంజనీరింగ్ రంగాల్లో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ క్లస్టర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి వివేక్ తెలిపారు. రైతులు కరెంటుతో వ్యవసాయం చేసే స్థాయి నుంచి సోలార్ ద్వారా కరెంటును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవడానికి పీఎం కుసుమ్ సోలార్ పవర్ ప్లాంట్ పథకం దోహదం చేస్తుందని కరీంనగర్ విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ రవీందర్ తెలిపారు.
1: 46 మంది రైతులు పీఎం కుసుమ్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుని వాటి యొక్క టోటల్ జనరేషన్ ఎంత అంటే 65.5 మెగావాట్ల కనెక్టెడ్ లోడ్ ఎండి వచ్చింది. ఈ కరీంనగర్ జిల్లాలో ఇది ప్రప్రథము కాబట్టి దీని యొక్క యజమాని ఎవరైనారో అతనికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
0: కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు కూకట్ల కుమారస్వామికి చెందిన ఒక ఎండబ్ల్యూ మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టును 33/11 కేవీ సబ్స్టేషన్ అనుసంధానం చేసే కార్యక్రమం ఎన్పీడీసీఎల్ రెడ్కో అధికారులు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీ

0: పార్టీలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హర్ఘర్ తిరంగాతో దేశభక్తి ఉప్పొంగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను 2026 దసరా నాటికి పూర్తి చేసి ప్రజా రవాణాకు అందుబాటులోకి తేవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
3: చేను కబుర్లు,
4: పంట సాగు, ఇంటి బాగు.
3: చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
5: చేను కబుర్లు మీ చింత
6: లేదిక మీ ఇంట చింత.
7: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

0: శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో తృతీయ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాము. ఈరోజు మేము తీసుకున్న అంశం అపేడ మరియు దీనివల్ల ఉపయోగాలు. పాత్రలు: మల్లయ్యగా భార్గవ్, రియాగా మధుమిత, రమాగా హరిప్రియ, సుగుణగా సుష్మిత, లక్ష్మిగా ప్రసన్న, సునీతగా శ్రీజ, అమాలిగా శరత్, రైతుగా రాకేష్. లక్ష్మి మరియు మల్లయ్య మధ్య సంభాషణ. ఏమయ్యా అప్పుడే వస్తున్నావు పొలం నుండి?
1: ఆ లక్ష్మి, ఇప్పుడే వస్తున్నా.
0: ఏమైనా తింటావా అయ్యా?
1: వద్దు లక్ష్మి.
0: ఏమైందయ్యా, ఎందుకంత సంతోషంగా ఉన్నావు?
1: అవును లక్ష్మి, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఈసారి దిగుబడి బాగా వచ్చింది.
0: అవునా అయ్యా, చాలా సంతోషం.
1: సరే లక్ష్మి, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను.
0: ఏమైనా తినేసి వెళ్ళయ్యా.
1: సరే లక్ష్మి, వచ్చి వడ్డించు.
0: మల్లయ్య మరియు అమాలి మధ్య సంభాషణ.
2: ఏం మల్లయ్య, ఈసారి పంట మంచిగా వచ్చినట్లుంది.
1: అవునయ్యా, ఈసారి దిగుబడి బాగా వచ్చింది.
2: నీకే కాదు మల్లయ్య, ఈసారి రైతులందరికీ పంట బాగా పండింది.
1: అవునా అయ్యా, నేను నాదొక్కడిదే పంట బాగా పండింది అనుకున్నా. సరే గాని నా పంటని ఎట్లాగొట్లా చేసి మంచి ధరకు అమ్మండి అయ్యా.
2: ఈసారి అందరి పంటలు బాగానే పండింది, గాని పంటకి పెద్దగా ధర ఏం రాకపోవచ్చు.
1: అట్లా అంటే ఎట్లా అయ్యా, మీరు ఏదో ఒకటి చేసి మంచి ధరకు అమ్మి పెట్టండి.
2: సరే, నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను.
0: మల్లయ్య నిరాశగా ఇంటికి వస్తాడు. ఏమైందయ్యా, ఎందుకు అలా ఉన్నావు?
1: ఈసారి పంటకి పెద్ద ధర రాదని అమాలి చెప్పాడు లక్ష్మి.
0: అయ్యో, మరి ఎట్లా అయ్యా?
1: ఏమో లక్ష్మి, ఏం అర్థం కావట్లేదు. ఈసారి పంట బాగా పండింది అనుకునే లోపే పంట ధర తగ్గింది.
0: పోనీలే అయ్యా, వచ్చే ఏడాది మంచి పంట వేద్దాం.
1: లేదు లక్ష్మి, ఎప్పుడు ఇట్లానే అనుకుని కొత్త పంట వేసుకుంటూ పోతే ఎట్లా? ఈ పంటకి న్యాయం జరగాలి కదా. నాకే కాదు, అందరు రైతులకు ఇట్లానే అవుతుంది. కాబట్టి అందరూ కలిసి చర్చించుకుంటే బాగుంటుంది.
0: సుగుణ, మల్లయ్య, రమ, ఇంకా రైతుల మధ్య సంభాషణ.
3: ఏం మల్లయ్య ఇట్లా వచ్చినావు?
1: ఏం లేదయ్యా.
4: మల్లయ్య, ఈసారి పంట బాగా పండినట్లుందే.
1: అవును సుగుణ, ఈసారి పంట బాగా పండింది.
4: పంట బాగా పండితే సంతోషంగా ఉండాలి, కానీ నువ్వు దిగులుగా ఎందుకున్నావు మల్లయ్య?
1: ఏం సంతోషం రమా, పంట బాగా పండింది కానీ ధర తక్కువై వచ్చింది.
4: అయ్యో మల్లయ్య, అలా ఎలా?
1: అందరూ అదే పంట పండించారు సుగుణ, అందుకే ధర తక్కువ వచ్చింది.
4: అవును మల్లయ్య, ఈసారి అందరు ఈ సమస్య వల్ల బాధపడుతున్నారు.
3: అవును మల్లయ్య, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు?
1: ఏమో నాకు కూడా ఏం తోచటం లేదు.
4: నా కూతురు MBA చదువుతుంది, ఆ కూతుర్ని అడిగితే ఏమైనా తెలుస్తుంది మల్లయ్య.
1: అవునా అయ్యా, ఒకసారి అడిగి చూద్దాం.
0: రియా, మల్లయ్య మరియు రైతుల మధ్య సంభాషణ.
5: బాగున్నారా నాన్నగారు?
4: బాగున్నాను బిడ్డ, నువ్వెలా ఉన్నావు?
5: నేను బాగున్నాను నాన్నగారు. ఏమైంది నాన్న ఇట్లా వచ్చినారు?
4: బిడ్డ, నువ్వు MBA చదువుతున్నావు కదా, ఈ ఏడాది పంట బాగానే పండింది, కానీ తక్కువ ధర రావడంతో రైతులందరూ నష్టపోయారు బిడ్డ. ఏదైనా ఉపాయం చెప్తావని నీ దగ్గరికి వచ్చాం.
5: అవునా నాన్న, ఇలాంటి సమస్యల కోసమే మన ప్రభుత్వం అప్పడా అనే సంస్థను తీసుకువచ్చినది.
1: అసలు అపేడా అంటే ఏంటి బిడ్డ?
5: అపేడా అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ప్రభుత్వ సంస్థ స్థాపించిన పథకం. దీన్ని 1985 భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.
1: మరి ఇది ఏ విధంగా సహాయపడుతుంది?
5: ఈ సంస్థ నేరుగా వేరే దేశాలకు మనం పండించిన పంటను మరియు వ్యవసాయ

0: ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి ఉపయోగపడుతుంది.
1: అవునా అమ్మా, నేరుగా ఎగుమతి చేయడానికి ఏదైనా ప్రక్రియ ఉందా?
0: నేరుగా ఎగుమతి చేయడానికి ముందుగా దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.
1: అసలు దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి?
0: దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది.
1: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పంటని ఎలా తీసుకుపోతారు?
0: ముందుగా అప్పడా నుండి కొందరు వచ్చి మన పంట నాణ్యతను పరీక్షిస్తారు. వచ్చిన పంట నాణ్యతను బట్టి ఒక్కో పంటకు ఒక్కో ధర ఇస్తారు. తర్వాత ఆ పంటను ఎగుమతి చేస్తారు.
1: మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
0: వ్యాపార తేదీ నుండి ఒక నెలలోపు అప్పడా కింద రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు ఫారాన్ని దరఖాస్తు చేసుకోవాలి.
1: మరి మనకి ఏమైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా?
0: ఏదైనా సమస్య వస్తే న్యూఢిల్లీలోని అప్పడా ప్రధాన కార్యాలయానికి సంప్రదించాలి.
1: సరే అమ్మా, కానీ ఎలా సంప్రదించాలి?
0: దీనికి కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. 9111141863.
1: ఇంకా ఇవే కాక ఏ విధంగా సంప్రదించవచ్చు?
0: మీరు headi9@apeda.gov.in కు కూడా ఈమెయిల్ చేయవచ్చు. ఇంకా దీనికే కాకుండా అప్పడా చైర్మన్ను, కార్యదర్శిని కూడా సంప్రదించవచ్చు.
1: మరి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయటం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా?
0: హా ఉన్నాయి, ఎందుకు ఉండవు.
1: ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మరి?
0: అప్పడా అనేది ఎగుమతిదారులకు సహాయం చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ సమాచారం ఇస్తుంది. తాజా మార్గదర్శకాలు మరియు పాలసీలు చెప్తారు.
1: అవునా, దానివల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా? మరి ఈ అప్పడా అనే సంస్థ ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది?
0: ఈ సంస్థ ఎక్కువగా రైతులకు మరియు ఎగుమతిదారులకు సహాయపడుతుంది.
1: అవునా అమ్మా, అసలు అప్పడా వల్ల కలిగే లాభాలు ఏంటి మరి?
0: అప్పడా వల్ల చాలా లాభాలు ఉంటాయి. అందులో కొన్ని ఆర్థిక లాభాలు, మార్కెట్ విస్తరణ కలుగుతుంది, నాణ్యత ప్రమాణాలు చేస్తారు, వ్యవసాయం చేయడానికి సహాయ మరియు ప్రోత్సహిస్తారు.
1: మరి ఎగుమతిదారులకు ఈ సంస్థ ఎలా ఉపయోగపడుతుంది?
0: అప్పడా ఎగుమతిదారులు అంతర్జాతీయ ప్రమాణాలను పండించడంలో సహాయపడుతుంది. అప్పడా ఎగుమతిదారులు వ్యాపార రుణాలను అప్పడా ఎగుమతిదారులకు వ్యాపార రుణాలను పొందడంలో సహాయపడుతుంది. ఎగుమతిదారులకు ఫైనాన్సింగ్ పరిష్కారాలను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. పంట పాడైపోవడం వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి ఎగుమతిదారులకు సహాయపడుతుంది. అప్పడా ఎగుమతిదారులకు పంట కోత అనంతరం నిర్వహణ సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది.
1: అసలు ఎలాంటి సహాయం చేస్తారమ్మా?
0: ఎగుమతి ప్రోత్సాహం, నాణ్యత అభివృద్ధి వంటి సహాయాలను చేస్తారు.
1: ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తారు?
0: అప్పడా నుండి పండ్లు, కూరగాయలు, మాంసం, ధాన్యాలు వంటి వివిధ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహిస్తుంది.
1: నాణ్యత అభివృద్ధి ఎలా చేస్తారమ్మా?
0: ఎగుమతి ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం కోసం ప్యాకేజింగ్ ప్రమాణాలు ఎగుమతి విధానాలు మరియు దిగుమతి చేసుకునే దేశాల నియంత్రణను నిర్వహిస్తుంది. ప్రయోజనాలు.
1: అప్పడా మార్గదర్శకాలు చాలా బాగున్నాయి బిడ్డ.
0: అవును మల్లయ్య గారు, అప్పడా మార్గదర్శకాలే కాకుండా ప్రయోజనాలు కూడా ఉంటాయి.
1: అవునా అమ్మా, ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అసలు?
0: అప్పడా రైతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లడానికి సహాయపడుతుంది. వ్యాపారానికి సంబంధించిన ఎగుమతులు ఎక్కువ అవుతాయి.
1: అదంతా సరే, కానీ చదువుకున్న వాళ్ళం ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయమ్మా?
0: అందుకే ఇలాంటి వాళ్ళ అందరి గురించి ఆలోచించి మన ప్రభుత్వం దీనిపై శిక్షణ ఇస్తుంది.
1: అవునా, ఎలాంటి శిక్షణ ఇస్తుంది?
0: అప్పడా రైతులకు, ట్రేడర్లకు, ఎగుమతి వ్యాపారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ శిక్షణలు ఉత్తమ పద్ధతులు, ఎగుమతి నిబంధనలు, ప్యాకేజింగ్ ప్రమాణాలు మరియు మార్కెటింగ్ విషయాలపై అవగాహన పెంచుతాయి.
1: అసలు ఆర్థిక సహాయం ఏమైనా చేస్తారా అమ్మా?
0: హా, అప్పడా ఎగుమతి వ్యాపారులకు ఆర్థిక సహాయం మరియు రాయితీలను అందించి వారి వ్యాపారాన్ని పెంచేందుకు సహాయపడుతుంది.
1: పంట నాణ్యత బాగుంటే ఎక్కువ ఉత్పత్తులు చేస్తారా బిడ్డ?
0: అప్పడా వ్యవసాయ ఉత్పత్తులు నాణ్యత ప్రమాణాలు కోసం మార్గదర్శకాలను ఏర్పాటు చేస్తుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచుతుంది. ఎగుమతి ఉత్పత్తులకు ప్రత్యేకమైన నాణ్యత నియంత్రణను చేయడం ద్వారా దేశీయ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తుల పేరు పెరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా పంటని పరిశోధన చేస్తారు.
1: అసలు పరిశోధన ఎందుకు చేస్తారమ్మా?
0: పరిశోధన ఎందుకంటే పంట ఎలా అభివృద్ధి చేయవచ్చు, ఎలా చేస్తే పంట ఇంకా ఎక్కువగా పండుతుంది అనే దానిపై పరిశోధన చేస్తారు.
1: అవునా, మరి పరిశోధన ఎలా చేస్తారు?
0: అప్పడా పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ పరిశోధనలు పంట విధానాలను, ఎగుమతి విధానాలను తదితర అంశాలపై దృష్టి పెట్టి భారతీయ రైతుల ఉత్పత్తులను మెరుగుపరుస్తాయి.
1: ఇట్లా ఎగుమతి చేయడానికి ప్రభుత్వం ఏమైనా పథకాలు ఇస్తుందమ్మా?
0: ప్రభుత్వం సహాయం చేస్తుంది మరియు పథకాలు కూడా ఇస్తుంది.
1: అసలు ప్రభుత్వం ఎట్లా

0: సహాయం చేసింది?
1: అప్పేడ భారత ప్రభుత్వం నుండి వచ్చిన పలు ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తుంది. ఈ పథకాలు ఎగుమతి వ్యాపారులకు మరింత సహాయపడే విధంగా ఉద్దేశించబడినది. దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచడమే లక్ష్యం.
0: అవునా అమ్మా, ప్రభుత్వం సహాయం చేస్తుంది అనుకోలేదు అసలు.
1: అవును మల్లయ్య గారు, నీకే కాదు ఏ రైతుకు ఈ విషయం తెలియక చాలా నష్టపోతున్నారు. ఇంకా ఇవే కాకుండా నిరంతర సహాయం మరియు మానిటరింగ్ చేస్తారు.
0: అసలు మానిటరింగ్ అంటే ఏంటమ్మా?
1: అపేడ ఎగుమతి వ్యాపారులను నిరంతరం మానిటరింగ్ చేస్తుంది. అంటే ఎగుమతుల ప్రగతిని పర్యవేక్షించి అవసరమైన సలహాలు మరియు మార్గదర్శకాలను అందిస్తుంది. ఇంకా అపేడ అనేది భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం మరియు దేశీ వ్యవసాయ వ్యవస్థను ప్రగతి పథంలో నడిపించడం వంటి కీలకమైన పాత్రలు పోషిస్తుంది.
0: అసలు పంటలను భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించుతారు బిడ్డ?
1: అప్పేడ భారతదేశంలో మరియు విదేశాల్లో వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార రంగంలో ఉన్న వాణిజ్య మరియు పరిశ్రమల నెట్వర్క్లను అభివృద్ధి చేస్తుంది. ఇది వ్యాపారులను ఒకరికొకరు కలుపుతుంది. తద్వారా భారతీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలుగుతారు.
0: విదేశాల్లోకి పంట ఉత్పత్తి చేసే సమయంలో పంటకి ఏమైనా జరిగితే ఎట్లా అమ్మా?
1: అట్లా ఏమీ కాదు మల్లయ్య గారు. అప్పేడ వాళ్ళు ముందుగానే ప్యాకేజింగ్ హామీ ఇస్తుంది మరియు ఎగుమతి ఉత్పత్తుల ప్యాకేజింగ్ మెరుగుదల కోసం నూతన పద్ధతులు మరియు టెక్నాలజీపై సహాయపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తులను నాణ్యతను మెరుగుపరచడానికి అప్పేడ పనిచేస్తుంది. ప్యాకేజింగ్ భద్రతా ప్రమాణాలను, సరైన నిల్వ విధానాలను సంబంధించి అవగాహన పెంచుతుంది.
0: అవునా అమ్మా, అపేడ నుండి ఏ పంటలను ఎగుమతి చేయవచ్చు అసలు?
1: అప్పేడ నుండి కూరగాయలు, పండ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులు మరియు మాంసము, పాలు, తేనె, ఊరగాయలు, బెల్లం మరియు పచ్చళ్ళు లాంటి వాటివి ఎగుమతి చేస్తారు.
0: మరి మనం పురుగుల మందులు లాంటి రసాయనాలను వాడుతాం కదా, అలాంటి పంటలను ఏ సంస్థ వాళ్ళు తీసుకుంటారు?
1: హా భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ FSSAI ప్రకారం భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన వ్యవసాయ పంటలలో పురుగుల మందుల గరిష్ట అవశేషాల పరిమితి సాధారణంగా 0.1 మిల్లీగ్రాములుగా నిర్ణయించబడుతుంది. దీని అర్థం ఎగుమతి చేయబడిన పంటలపై చట్టబద్ధంగా అనుమతించబడిన అత్యధిక స్థాయి పురుగుల మందుల అవశేషాలు ఉత్పత్తి యొక్క కిలోగ్రాములకు 0.1 మిల్లీగ్రాములకు మించకూడదు.
0: అవునా, ఇలాంటి ఎగుమతి చేయటం వల్ల మన దేశానికి ఎలా ఉపయోగపడుతుందమ్మా?
1: మనం పండించిన పంటను వేరే దేశానికి ఎగుమతి చేయడం వల్ల మన దేశపు ఆదాయం పెరుగుతుంది, మార్కెట్ విలువ కూడా పెరుగుతుంది.
0: అవునా, మరి మనం పండించిన పంటను ఏ పంటను ఏ దేశానికి ఎగుమతి చేస్తారు?
1: మన భారతదేశంలో బాస్మతి రైస్ ప్రత్యేకమైనవి. విదేశాలను కూడా ముఖ్యంగా ఉత్తర అమెరికా, యూరోప్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది.
0: అవునా అమ్మా, మరి మన రాష్ట్రం నుండి ఎక్కువ ఏ పంట ఎగుమతి చేస్తారు?
1: మన తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువగా కందులు, తేనె, పండ్లు, కూరగాయలు మరియు శనగలను వేరే దేశాలకు ఎగుమతి చేస్తారు. ఎక్కువగా అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, టర్కీ, యూరోప్, సౌత్ కొరియా వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది.
0: అవునమ్మా, అసలు ఏ రాష్ట్రాల నుండి ఎక్కువగా ఏ పంటలు ఎగుమతి చేస్తారు?
1: తెలంగాణ నుండి బియ్యం, మధ్యప్రదేశ్ నుండి పప్పు ధాన్యాలు మరియు గోధుమలు, కేరళ నుండి సుగంధ ద్రవ్యాలు, తమిళనాడు నుండి జీడిపప్పులు, మహారాష్ట్ర నుండి చెరుకు, అస్సాం నుండి చాయ్ పత్తి, గుజరాత్ నుండి పత్తి ఇలాంటివే కాకుండా మరెన్నో పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. పెస్టిసైడ్స్, పురుగుల మందు. సునీత మరియు మల్లయ్య మధ్యలో సంభాషణ.
0: ఏం సునీత, ఎట్లున్నావు?
2: నేను మంచిగా ఉన్నా మల్లయ్య, నువ్వెట్లున్నావు?
0: మంచిగా ఉన్నా సునీత. పొలం పనులు ఎట్లా నడుస్తున్నాయి?
2: ఏంటో మల్లయ్య, ఈ ఏడాది దిగుబడి సరిగ్గా లేదు.
0: ఎందుకు, ఏమైంది సునీత?
2: ఏందో మల్లయ్య, పంటకి పురుగులు పట్టి పంటంతా నాశనం అయ్యింది.
0: అయ్యో, మరి సరైన పురుగుల మందు పొలానికి కొట్టడం లేదా?
2: మందులు కొట్టినా గానీ ఏది మంచిదో తెలుస్తలేదు మల్లయ్య.
0: మన భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే పురుగుల మందు బెంజిన్ హెక్సోక్లోరైడ్.
2: అవునా, ఇది వేయడం వల్ల పంటకేం కాదా?
0: ఇది పంటలకు ఎలాంటి హాని కలిగించదు, మంచి దిగుబడిని ఇస్తుంది. కానీ అధిక మొత్తంలో వాడటం వల్ల హాని జరిగే అవకాశం ఉంటుంది.
2: మరి ఎటువంటి పురుగుల మందు వేయకూడదు?
0: ఇందులో కొన్ని మన ఆరోగ్యానికి హాని కలిగించే పురుగుల మందులు కూడా ఉంటాయి. ఎక్కువ పంట పండటం కోసం ప్రమాదకరమైన మందులు వేస్తాము, అవి మన పంటలను నాశనం చేస్తూ ఉంటాయి.
2: అవునా, ఏది వేయకూడదు, వాటి పేర్లు చెప్పు కదా.
0: వీటిల్లో ఆర్గనోఫాస్ఫేట్, ఆర్గనోక్లోరిన్ మరియు అట్రజన్ 2-4D కలుపు మందు మరియు బెనోమిల్, ఇలాంటివి మన భారతదేశంలో నిషేధించబడిన పురుగుల మందులు. ఇటువంటి పురుగుల మందులను వాడకూడదు.
2: మరి ఏవి మంచివో కావో ఎలా తెలుస్తాయి?
0: వీటిని కూడా పరీక్షించడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి.
2: అవునా మల్లయ్య.

0: అయ్యా, ఎటువంటి పరీక్షలు ఉంటాయి?
1: పంట ఉత్పత్తిలో పురుగుల మందులు అవశేషాలను గుర్తించడానికి కొన్ని పద్ధతులు ఉపయోగించి పరీక్ష చేస్తారు.
0: మంచి పురుగుల మందు వాడడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా?
1: ఎందుకు ఉండవు? పంట దిగుబడి పెరుగుదలకు సహాయపడతాయి. కీటకాలు మరియు ఎలుకల ద్వారా వ్యాపించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించడంలో పురుగుల మందులు సహాయపడతాయి. మెరుగైన జీవన నాణ్యత వల్ల రైతులకు సమయం, డబ్బు ఆదా చేయడంలో సహాయపడతాయి. పర్యావరణ పరిరక్షణకి ఉపయోగపడుతుంది. అటవీ నిర్మూలన నేల కోతను తగ్గించడంలో మరియు సహజ వనరులను సంరక్షించడంలో సహాయపడతాయి. ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి సహాయపడతాయి.
0: అవునా మల్లయ్య, ఇట్లా ఉంటాయి అని తెలియగా చాలా మంది రైతులు ఏ మందులు తక్కువ ధరకు వస్తే అవి కొని పంటకు వేస్తారు. ఆ పంట తిని చాలా మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
1: అవును సునీత.
0: సరే మల్లయ్య, నాకు ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: సరే మరి సునీత, నేను వెళ్ళొస్తాను.
0: హా మల్లయ్య, మంచిది, వెళ్ళొస్తాను.
2: ముగింపు. విన్నారుగా శ్రోతలు, అప్పెడ యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనాలు, ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది మరియు ఎలాంటి పంటలను అప్పెడ నుండి ఎగుమతి చేయవచ్చు మరియు పంటలకి ఎలాంటి మందులు వాడాలి అని నేర్చుకున్నాం.
3: అందరికి నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ప్రపంచ అభివృద్ధిలో యువత పాత్ర. ప్రపంచం వేగంగా మారుతోంది. నిన్నటి వరకు అసాధ్యంగా అనిపించిన ఎన్నో విషయాలు నేడు సాంకేతికత సహాయంతో సాధ్యమవుతున్నాయి. కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపారాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఈ మార్పుల వెనుక ఉన్న ముఖ్యమైన శక్తుల్లో ఒకటి యువత. యువత అంటే కేవలం వయస్సు కాదు. యువత అంటే శక్తి, ఉత్సాహం, సృజనాత్మకత, ధైర్యం, కొత్తదనాన్ని ప్రయత్నించే తపన మరియు మార్పును తీసుకురావాలనే ఆలోచన. యువత ఎందుకు ముఖ్యమైనది? ఒక దేశానికి సహజ వనరులు, ఆర్థిక వనరులు ఎంత ముఖ్యమో మానవ వనరులు కూడా అంతే ముఖ్యం. అందులో ముఖ్యంగా యువతకు ప్రత్యేక స్థానం ఉంది. యువత కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు, సాంకేతికను సులభంగా అర్థం చేసుకుంటారు, సమస్యలను కొత్త కోణంలో ఆలోచిస్తారు. ఒక సమస్యను చూసి ఇది ఎందుకు జరుగుతోంది అని మాత్రమే కాకుండా దీనికి పరిష్కారం ఎలా కనుగొనాలి అని ఆలోచించే శక్తి యువతలో ఉంటుంది. ఉదాహరణకు, ఒక గ్రామంలో రైతుల పంట ధరలను తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అనుకుందాం. ఒక యువకుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతులకు మార్కెట్ ధరలు, వాతావరణ సమాచారం, పంటల సమాచారం అందించే ఒక డిజిటల్ సేవను ప్రారంభిస్తే అది ఒక వ్యక్తి ఆలోచనగా మొదలై వేలాది రైతులకు ఉపయోగపడవచ్చు. ఇదే యువత యొక్క శక్తి. విద్య అభివృద్ధికి మొదటి మెట్టు. యువత అభివృద్ధికి విద్య మొదటి మెట్టు. విద్య మనకు కేవలం పుస్తక జ్ఞానాన్ని ఇవ్వదు. మనం ఎలా ఆలోచించాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి, సమాజం పట్ల మన బాధ్యత ఏమిటి అనే విషయాలను కూడా నేర్పుతుంది. ప్రస్తుత కాలంలో విద్య విధానం కూడా మారుతోంది. ఆన్లైన్ కోర్సులు, డిజిటల్ లైబ్రరీలు, వీడియో తరగతులు, నైపుణ్య శిక్షణాలు వంటి అనేక అవకాశాలు యువతకు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీతో ఆగిపోకుండా జీవితాంతం నేర్చుకునే అలవాటు పెంచుకోవాలి. లెర్న్, అన్లర్న్ అండ్ రీలర్న్ అంటే నేర్చుకోవడం, అవసరం లేని పాత విషయాలను మార్చుకోవడం, కొత్త విషయాలను మళ్లీ నేర్చుకోవడం, ఇవి నేటి యువతకు చాలా అవసరం. సాంకేతికతో యువత పాత్ర. ఇప్పుడు మనం సాంకేతిక ప్రపంచంలో జీవిస్తున్నాం. మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తితోనైనా మాట్లాడగలుగుతున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, దాదాపు ప్రతి రంగంలో సాంకేతిక కీలకంగా మారింది. ఈ సాంకేతికను ఎక్కువగా ఉపయోగిస్తున్న వారిలో యువత ముందున్నారు. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, సాంకేతిక మనకు ఒక సాధనం మాత్రమే కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. సోషల్ మీడియాను కేవలం వినోదం కోసం ఉపయోగించకుండా విద్య, ఉపాధి, వ్యాపారం, అవగాహన కార్యక్రమాలు మరియు సామాజిక సేవ కోసం ఉపయోగిస్తే అది ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. అదేవిధంగా తప్పుడు వార్తలను ప్రచారం చేయడం, ఇతరులను వేధించడం లేదా సమయాన్ని వృధా చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఉద్యోగం నుంచి ఉపాధి కల్పించే స్థాయికి. యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. కానీ నేటి యువత ఉద్యోగం కోసం మాత్రమే ఎదురు చూడకోకుండా తమలోని నైపుణ్యాలను ఉపయోగించి స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టించుకోవాలి. ఒక చిన్న ఆలోచన కూడా ఒక మంచి వ్యాపారంగా మారవచ్చు. ఆహార పదార్థాల తయారీ, ఆన్లైన్ సేవలు, డిజిటల్ మార్కెటింగ్, హస్తకళలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ మరియు వెల్నెస్ సేవలు, విద్య సేవలు వంటి అనేక రంగాల్లో యువత వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు. ఒక యువకుడు తనకు మాత్రమే ఉపాధి కల్పించుకుంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అదే యువకుడు 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తే 10 కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే యువత జాబ్ సీకర్స్ మాత్రమే కాకుండా జాబ్ క్రియేటర్స్ గా కూడా ఎదగాలి. వ్యవసాయంలో యువత. మన దేశంలో వ్యవసాయం ఎంతో ముఖ్యమైన రంగం. కానీ వ్యవసాయంలో ఆధునిక సాంకేతికను ఉపయోగించడం ఇంకా మరింత పెరగాల్సిన అవసరం ఉంది.

ఇక్కడ యువత కీలక పాత్ర పోషించవచ్చు. డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ వ్యవసాయం, ప్రెసిషన్ ఫార్మింగ్, డ్రోన్ టెక్నాలజీ, నేల పరీక్షలు, వాతావరణ సమాచారం, డిజిటల్ మార్కెటింగ్ వంటి పద్ధతులను యువత రైతులకు పరిచయం చేయవచ్చు. అంతేకాదు, రైతులు పండించిన ఉత్పత్తులను మధ్యవర్తులపై పూర్తిగా ఆధారపడుకోకుండా నేరుగా వినియోగదారులకు చేరేలా డిజిటల్ మార్కెటింగ్ విధానాలను ఉపయోగించుకోవచ్చు. వ్యవసాయాన్ని కేవలం సాంప్రదాయ వృత్తిగా కాకుండా ఆధునిక వ్యాపార అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ మార్పులో యువతకు గొప్ప అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రపంచ సమస్యల్లో వాతావరణ మార్పు ఒకటి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరత, వాయు కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, అడవుల నష్టం వంటి సమస్యలు మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితిలో యువత బాధ్యత మరింత పెరుగుతుంది. ఒక చెట్టు నాటడం చిన్న పని అని అనిపించవచ్చు, కానీ వేలాది మంది యువతలు ఒక్కొక్క చెట్టు నాటితే అది నేటి పెద్ద మార్పుగా మారుతుంది. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి పొదుపు చేయడం, విద్యుత్తును ఆదా చేయడం, వ్యర్థాలను వేరు చేయడం, పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చిన్న చర్యలు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. మనకు ప్రకృతి అవసరం. ప్రకృతికి మనం అవసరం లేదు. కాబట్టి ప్రకృతిని రక్షించడం అంటే చివరకు మనల్ని మనం రక్షించుకోవడమే. ఆరోగ్యం మరియు పోషకాహారం. ప్రపంచ అభివృద్ధిలో ఆరోగ్యకరమైన జనాభా చాలా అవసరం. ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో యువత ముందుండాలి. సమతుల్య ఆహారం, పోషకాహారం, పరిశుభ్రత, శారీరక వ్యాయామం, వ్యాధుల నివారణ వంటి అంశాలపై యువత తమ కుటుంబాల్లో మరియు సమాజంలో అవగాహన కల్పించవచ్చు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంబంధిత సమాచారం అందుబాటులోకి తీసుకురావడంలో యువత వాలంటీర్లుగా పనిచేయవచ్చు. రక్తదాన కార్యక్రమాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన ర్యాలీలు వంటి కార్యక్రమాల్లో యువత పాల్గొనవచ్చు. ఆరోగ్యకరమైన యువతే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలదు. మహిళా సాధికారత. ప్రపంచ అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మహిళల అభివృద్ధిని మర్చిపోలేం. మహిళలకు విద్య, ఉపాధి, సమాన అవకాశాలు మరియు నిర్ణయాధికారం లభించినప్పుడే సమాజం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. యువత మహిళల పట్ల గౌరవంగా పెంచాలి. లింగ వివక్షన వ్యతిరేకంగా నిలబడాలి. బాలికల విద్యను ప్రోత్సహించాలి. మహిళలకు నైపుణ్య శిక్షణ, ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాల గురించి అవగాహన కల్పించాలి. మహిళల సాధికారత అనేది కేవలం మహిళల సమస్య కాదు, అది మొత్తం సమాజ అభివృద్ధికి సంబంధించిన విషయం. యువత సమాజానికి కేవలం ప్రేక్షకులుగా ఉండకూడదు. సమాజ సమస్యలను గుర్తించి పరిష్కారంలో భాగస్వాములుగా అవ్వాలి. పేదలకు సహాయం చేయడం, వృద్ధులను ఆదుకోవడం, పిల్లల విద్యకు సహకరించడం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం, రక్తదానం చేయడం, విపత్తుల సమయంలో సహాయం చేయడం వంటి అనేక కార్యక్రమాల్లో యువత పాల్గొనవచ్చు. ఒక వ్యక్తి చేసిన చిన్న సహాయం మరొకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు. అందుకే యువతలో నేను సమాజానికి ఏమి చెయ్యగలగాను అనే ఆలోచన పెరగాలి. ప్రపంచంలో అనేక దేశాలు, భాషలు, మతాలు, సాంస్కృతులు ఉన్నాయి. వైవిధ్యం మన బలం. కానీ ద్వేషం, వివక్ష, హింస మరియు అపార్థాలు ప్రపంచ శాంతికి అడ్డంకులు. యువత ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని నిజమని నమ్మకూడదు. ఏదైనా సమాచారాన్ని ఇతరులకు పంపించే ముందు అది నిజమా కాదా అని పరిశీలించాలి. యువతలో శాంతి, సహనం, సోదరభావం మరియు పరస్పర గౌరవం పెరిగితే భవిష్యత్తు ప్రపంచ మరియు ప్రశాంతంగా ఉంటుంది. యువత ఎదుర్కొంటున్న సవాళ్లు. యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. నిరుద్యోగం, నైపుణ్యాల కొరత, ఆర్థిక సమస్యలు, విద్యలో అసమానత, డిజిటల్ అంతరం, సోషల్ మీడియా వ్యసనం, తప్పుడు సమాచారం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు యువతను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి యువతలో ఆత్మవిశ్వాసం అవసరం. విఫలమైనప్పుడు నిరాశ కూడా చెందకూడదు. ఆ వైఫల్యం నుంచి ఒక మంచి పాఠం నేర్చుకోవాలి. యువతలో నాయకత్వ లక్షణాలు. ప్రపంచ అభివృద్ధికి మంచి నాయకులు అవసరం. నాయకత్వం అంటే కేవలం ఒక పదవిలో ఉండడం కాదు, ఇతరులను ప్రేరేపించడం, బాధ్యత తీసుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, సమస్య వచ్చినప్పుడు ముందుకు రావడం నాయకత్వం. యువత చిన్న స్థాయి నుంచే నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాలేజీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం, గ్రామంలో అవగాహన కార్యక్రమం చేపట్టడం, ఒక సామాజిక సమస్య పరిష్కారానికి బృందాన్ని ఏర్పాటు చేయడం. యువత మరియు సామాజిక మాధ్యమాలు. సోషల్ మీడియా నేటి యువత జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దీనికి మంచి ఉపయోగాలు ఉన్నాయి, అదే సమయంలో దుర్వినియోగం వల్ల సమస్యలు కూడా వస్తాయి. సోషల్ మీడియాను విద్య, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార ప్రచారం, సామాజిక అవగాహన మరియు సృజనాత్మకత కోసం ఉపయోగించుకోవచ్చు. ఒక చిన్న వీడియో ద్వారా కూడా ఒక ముఖ్యమైన సామాజిక సందేశాన్ని వేలాది మందికి చేరవేయవచ్చు. యువత సోషల్ మీడియాను ఉపయోగించే సమయం

0: విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. థింక్ బిఫోర్ యూ క్లిక్, థింక్ బిఫోర్ యూ షేర్. గ్రామీణ అభివృద్ధిలో యువత. ప్రపంచ అభివృద్ధి అంటే కేవలం నగరాల అభివృద్ధి కాదు, గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే గ్రామీణ యువత తమ గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపవచ్చు. పరిశుభ్రత, త్రాగునీరు, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, మహిళా సాధికారత, డిజిటల్ సాక్షరత వంటి అంశాల్లో యువత గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ప్రత్యేకంగా డిజిటల్ సాక్షరత ద్వారా గ్రామీణ ప్రజలకు ఆన్లైన్ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, విద్యావకాశాలు మరియు ఇతర డిజిటల్ సేవలను ఉపయోగించుకోవడం నేర్పించవచ్చు. యువత మార్పుకు ప్రతినిధులు. చరిత్రను పరిశీలిస్తే అనేక గొప్ప మార్పులు యువత పాత్ర కనిపిస్తుంది. కొత్త ఆలోచనలు, ఉద్యమాలు, ఆవిష్కరణలు మరియు సామాజిక మార్పుల్లో యువత ఎప్పుడూ ముందుంటారు. యువతకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ శక్తిని సానుకూలంగా ఉపయోగిస్తే సమాజాన్ని మార్చవచ్చు. అందుకే యువత తమలోని ప్రతిభను గుర్తించాలి. తమకు తాము ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రపంచం నాకేమిస్తుంది అని కాకుండా నేను ప్రపంచానికి ఏమివ్వగలను అని ఆలోచించాలి. ప్రియమైన యువతకు ఒక చిన్న సందేశం. మీ వయస్సు మీ బలహీనత కాదు, మీ వయస్సే మీ బలం. మీ దగ్గరున్న సమయం, శక్తి, జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం మరియు సృజనాత్మకతను సరైన దిశలో ఉపయోగించండి. రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకోండి. ఒక మంచి అలవాటు పెంచుకోండి. ముగింపు. ప్రపంచ అభివృద్ధిలో యువత పాత్ర చాలా విస్తృతమైనది. యువతలో ఉన్న శక్తి విద్యతో, నైపుణ్యాలతో, సాంకేతిక పరిజ్ఞానంతో, సామాజిక బాధ్యతతో మరియు మంచి విలువలతో కలిపితే ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చవచ్చు. మనకు మంచి భవిష్యత్తు కావాలంటే యువతను కేవలం భవిష్యత్తు నాయకులుగా చూడకూడదు. వారికి ఈ రోజు అవకాశాలు ఇవ్వాలి. వారి ఆలోచనలను వినాలి. వారిని ప్రోత్సహించాలి. వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలి. యువత ఆలోచనలు మార్పుకు బీజాలు. యువత శక్తి అభివృద్ధికి ఇంధనం. యువత భాగస్వామ్యం ప్రపంచ భవిష్యత్తుకు పునాది. చివరగా మనమందరం ఒక మాట గుర్తుంచుకుందాం. యువత మారితే సమాజం మారుతుంది. సమాజం మారితే దేశం మారుతుంది. దేశాలు మారితే ప్రపంచం మారుతుంది. అందుకే యువతను శక్తివంతం చేద్దాం. యువతతో కలిసి ఒక మంచి ప్రపంచాన్ని నిర్మిద్దాం. ధన్యవాదాలు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న.
2: పత్తి పంటలో ఎలాంటి మందులను పైపాటుగా వాడరాదు?
3: ఆప్షన్ ఏ,
2: కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ లేదా సంశ్లిష్ట ఎరువులు.
3: ఆప్షన్ బి,
2: యూరియా.
1: సరైన సమాధానం
3: ఆప్షన్ ఏ. రెండవ ప్రశ్న.
2: పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు ఏ పద్ధతిని పాటించాలి?
3: ఆప్షన్ ఏ,
2: బొట్టు పద్ధతి లేదా కాండానికి మందు పూసే పద్ధతి.
3: ఆప్షన్ బి,
2: మందు పిచికారీ చేసే పద్ధతి.
1: సరైన సమాధానం
3: ఆప్షన్ ఏ.
4: గత వారం ప్రసారం కాబడిన చెన్ను కబుర్లు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు బతికేపల్లి నుండి నాగభూషణం కొనకల మహాలక్ష్మి, భోగ రాయిమల్లు లక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని మాయ, హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూపారాణి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం కోనబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య గౌరవ, నిజామాబాద్ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు హనుమండ్లు లక్ష్మి, హైదరాబాద్ మనకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. గత వారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు హైదరాబాద్ బాచ్పల్లి నుండి వి మాధవీలత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, హైదరాబాద్ మియాపూర్ నుండి ప్రసాదరావు.
5: చేను కబుర్లు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
6: అప్పెడ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1985, ఆప్షన్ బి 1999.
5: ప్రశ్న మరొకసారి విందాం.
6: అప్పెడ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1985, ఆప్షన్ బి 1999.
1: రెండవ ప్రశ్న.
6: అప్పెడ ద్వారా తెలంగాణ నుండి ఏ పంటని ఎక్కువ ఎగుమతి చేస్తున్నారు? ఆప్షన్ ఏ బియ్యం, ఆప్షన్ బి పప్పులు.
5: ప్రశ్న మరొకసారి విందాం.
6: అప్పెడ ద్వారా తెలంగాణ నుండి ఏ పంటని ఎక్కువ ఎగుమతి చేస్తున్నారు? ఆప్షన్ ఏ బియ్యం, ఆప్షన్ బి పప్పులు.
4: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశ యువత స్ఫూర్తిదాయక జీవిత చరిత్రలు చదవాలని, జీవితంలో షార్ట్కట్లు నివారించాలని సూచించారు. అడ్డంకులకు వెరవకుండా వికసిత్ భారత్ దేశ స్వావలంబన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ పర్యావరణ వారసత్వంలో ఏనుగులు అంతర్భాగమని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏనుగుల్లో 60% పైగా భారత్లోనే ఉన్నాయని తెలిపారు. దేశంలో 33 ఏనుగుల సంరక్షణ ప్రాంతాలున్నాయని, ఇవి ఏనుగులకు ఆవాసాలు కల్పిస్తూ దీర్ఘకాలిక సంరక్షణకు దోహదపడుతున్నాయని వివరించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. యువతకు సరైన విద్య, నైపుణ్యం, క్రీడలు, ఉపాధి, నాయకత్వ అవకాశాలు కల్పించినప్పుడే బంగారు భవిష్యత్తును నిర్మించగలుగుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్లో HIV ఎయిడ్స్ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. HMDA గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు సుమారు 1500 మందితో సాగిన ఈ ర్యాలీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. HIV వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. GRMB సమావేశానికి హాజరై తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల కోసం బలంగా వాదిస్తామని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో 3.43 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 15 ఆగస్టున సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అదే రోజు 33 జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. హర్ఘర్ తిరంగాతో

దేశభక్తి ఉప్పొంగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ఎండిసి ద్వారా పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి డాక్టర్ జి వివేక వెంకటస్వామి కేంద్రాన్ని కోరారు. రిజర్వ్డ్ రైల్ టికెట్లలో ప్రస్తుతం 89% ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్ వన్ యాప్ ద్వారా రిజర్వ్ డే అన్రిజర్వ్ డే టికెట్లు బుక్ చేసుకోవచ్చని, రైలు రద్దయినట్టయితే రీఫండ్ జమ అవుతుందని లోక్సభకు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 3 గంటలు దాటి 4:05 అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెడ్స్ ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్పై, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తుల చరిత్ర నేటితరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. విపక్షాలు శాంతియుతంగా ఉంటే వెంటనే చర్చ చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రిజర్వ్డ్ రైలు టికెట్లలో ప్రస్తుతం 89% ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్ వన్ యాప్ ద్వారా రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని, రైలు రద్దయితే రీఫండ్ జమ అవుతుందని లోక్సభకు తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సివిల్ సప్లైస్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో చర్చించిన అనంతరం కీలక ఆదేశాలిచ్చారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయకుమార్ సిన్హా ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారంపై ఇరువురు మంత్రులు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని రేపు ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 చొప్పున లబ్ధిదారులకు ఉచితంగా అధునాతన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ధృవీకరణ పత్రంగా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీపై జూలై

25న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు అయిన కేటీ రామారావు ఈరోజు పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సత్యవర్మ నాటకం శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం వారిచే చిందు యక్షగానం చివరి భాగం వింటారు.

0: సేవకుని తీసుకువెళ్ళి ఏ పని చెప్పమన్నా కానీ సీలు చేసే పనులు అన్ని చెప్పినా అన్ని చేసినా కానీ ఏ పని కూడా నాకు రాదంటలేడు, సత్యం తప్పట్లేడు, ఇంకేదైనా ఉపాయం చెప్పండి, తీసుకువెళ్ళి వాళ్ళు సత్యం తప్పిస్తా.
1: కుమార్తె,

0: కుమార్తె.
1: నానా,
0: మీ అమ్మతో పందెం కట్టి మీ అమ్మను ఓడిస్తానని వచ్చాను. నా రొమ్ము నా మట్టి తీసి ఓమ్రీం పటుస్వాహని మాయా బొమ్మను చేయించుకుని వచ్చాను. నవమాలికని చేయించుకొని వచ్చాను. ఇప్పుడు నా చేత కాదు నాయన అంటే, మళ్ళీ చేత కాదంటే నేను ఎప్పుడో చేత పని.

0: చెప్పాడు తండ్రి.
1: ఇగో ఎప్పుడు శివపూజ ఎలాయింది, శివపూజ ఎలాకు పుష్పమాలలు కావాలని ఆ రాజుకు చెప్పి నేను దోలిస్తాను. ఉద్యానవనంలో మీరిద్దరు వెళ్ళి ఒకే పుటిక పట్టుకొని ఇద్దరు చేత తెంపుకొని ఆ పుష్పమాలలు ఆ బుట్టలు వేసుకొని శివపూజ ఏళ్లకు టైంకు రాండి సత్యవర్మ రాజా. ఇక వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళు.
2: ఇక వెళుతున్నాను. మీరు తప్పకుండా మీ పూజ టైం వరకు నేను పుష్పములు తీసుకొచ్చి మీకు అందిస్తాను స్వామి.
1: మితి మీరక ముందు రావాలి.
2: మితి మీరకుంటేనే మరి నాకు ఒక పుట్టుకి అండి, నీ కుమార్తె ఒక పుట్టుకి అండి.
1: పుట్టుక ఇచ్చాను, నా కుమార్తెకి ఇచ్చాను. ఇక పోండి.
2: సరే అమ్మా.
0: ఓ రాజా.

0: ఒక్క చోట మనం ఇరువులు కట్టి ఒకే చేత ఇద్దరు ఒక్కటే చెట్టుకి వెళ్ళి ఒక్కగానే పుష్పాలు పట్టుకొని కోసుకుని తొందర పట్టుకొస్తాం రాని
1: అట్టనా.

0: పక్కకు ఉంటే అమ్మి, సమీపంలోని దగ్గర ఉంటే అమ్మి, నువ్వేరే కోయి పుష్పములు నేను వేరేకి వస్తాను, ఒక్క చోట ఎందుకు పోయారు మనం?
1: ఒక్కచోట కోసుకొని రావద్దా?
0: రావద్దు రావద్దు, నువ్వు ఒక చెట్టు తెంపు, నేను ఒక వృక్షాలు చెబుతాను.
1: తొందరపడి వెళ్దాం రండి.
0: మరి మీ నాయనగారు పూజ టైం అవుతుంది, మళ్ళా దూషిస్తాడు. అందరికీ పోదాం, తొందరగా పోదాం రండి.
1: తొందర వెళ్తావా? ఎప్పుడు పుష్పములు కోసుకొని?
0: పుష్పములు కోసుకొని తొందరగా మీ నాయన పూజ టైంకి అందిద్దాం.
1: అదే
0: నడుస్తూనే ఉన్నా.

0: రాజా, నీవంతకాలము సొగసుకాలమని నీ పైపడి నీ యొక్క ప్రేమ గురించి నేను ఏం చేస్తాను?
1: ఛీ, నేను ప్రేమించేవాడిని కాను. నేను మీ సేవ చేస్తందుకు వచ్చాను. మీరు ఒక తల్లి లాంటి వాళ్ళు, నేను ఒక కుమారు లాంటి వాడిని. ఇట్లా ఈ భావ్యం మాట్లాడటం భావ్యముగా తల్లి. మీరు గురువులు, మేము శిష్యులము.
0: మీ కాలేముంది, మా కాలేముంది. ఎవరమైనా బాణము చేస్తే కదా.
1: తప్పు తప్పు.
0: బాణ మనిషి ముఖ మనిషి అంటారు.
1: తప్పు మాట.
0: కాలేమలేదు అట్లా.

0: నన్ను ప్రేమించమని మాట్లాడుతుంది కదా, వనము తీసుకొచ్చింది నన్ను.
1: ఎవరిని?
0: నన్ను.
1: పుష్పములు కోసేందుకు వచ్చాము.
0: మరి పుష్పములు కోసేందుకు వస్తే ఆ పుష్పములు కోసుకొని బుట్టలో పెట్టుకొని తొందరగా మీ నాయన దగ్గరికి వస్తే ఆ పూజకు అందుతాయి. మరి ఇక్కడ ఈ మాటలు భావ్యమ్మ తల్లి
1: అట్లా.

0: అయితే ఏ రాజులలో నలిపించిన రాజులలో ఆరు చక్రవర్తుల్లో ప్రఖ్యాతి వచ్చిన మహాప్రభుడు కదా, అందుగురించే నీపై భ్రమమని నేను వచ్చిన.
1: అట్లనా? ఆరుగురు చక్రవర్తులైనా 45 రాజులైనా నా మీద భ్రమగా తల్లి, నేను అట్లా వచ్చేవాడి గాను. నేను మీ సేవ చేస్తందుకు వచ్చాను. వస్త్రాలు ఉతుకమన్నావు, ఉతికినాను. నా మేను మొత్తం కడగమన్నావు, కడిగినాను. మేను కడిగినాను. నా వెంట్రుకలు కడగమన్నావు, వెంట్రుకలు కడిగాను. దివ్య జడలేయమన్నావు, జడలేశాను. మల్లెపూలు పెట్టాను, విరజాజి పూలు పెట్టాను, చామంతి పూలు పెట్టాను, అన్నీ చేశాను. ఈ వనంతరం వచ్చి ఇలాంటిగా నీ అసొంటి వాడిని కాను, నా వద్దకు రావద్దు.
0: రావద్దా?
1: రావద్దు.

0: ఓ రాజా,
1: ఆ
0: నీ చిలుక పలుకులకైనా కానీ పలుబిల్లుతున్నదానని నీ మీద భ్రమపడి నీ దగ్గరికి మేము చేస్తున్నాను. చిలవల దొరను లేవు. ఆనాడు చంద్రుని కన్నా కలంక తక్కువ, కానీ నీకేం మాత్రమేనా కలంకం తక్కువ లేదని?
1: వద్దు వద్దు వద్దమ్మా, దూరమని మాట్లాడము.

0: ఎన్ని పనులు చెప్పావు చేస్తాను, కానీ నీ మీద ప్రేమ, నువ్వు నాకు ప్రేమ కావాలని నన్ను కోరవద్దు, నన్ను బ్రతిలాడవద్దు, ఆ ముచ్చట నా ముంగట అనొద్దు.
1: చాలా

0: లోపలికైనా కానీ నేను తాళను ఏ మాత్రమేనా తొందరపాటుగా నీ పైబడి వస్తున్నాను. ప్రేమదించాను.
1: వద్దు వద్దు, నీ ప్రేమదించేవాడిని కాదు అమ్మా, నా వద్దకి రావద్దు. నువ్వు దూరముని మాట్లాడవు. నువ్వు ఎంత చెప్పున్నా నువ్వు దూరముని మాట్లాడగలే. నా సందడానికి వద్దు తల్లి, నువ్వు ఒక తల్లి లాంటి వాణి, నేను కొడుకు లాంటి వాణి, ఈ లాంటిగా మాటలు మాట్లాడటం భావ్యం కాదు తల్లి.
0: అట్లా గురువు సాతి.

0: ఎంతైనా కానీ తారాదేవి ఆ యొక్క చంద్రుని ప్రేమ చదువుకునేందుకు వస్తే ఆమెతో ప్రేమ చేయలేదా? నువ్వు కూడా ఎందుకు చేయవు? నువ్వు రాజు కదా.
1: అట్టనా? అయితే తారాదేవి ప్రేమించింది చంద్రుని, నువ్వు ప్రేమిస్తే ఏమన్నా అంటున్నావు?
0: అవునవునవును.

0: అంటున్నావు
1: అమ్మా? ఆ యొక్క ఆ సల్లమహాదేవి లింగం అయినా ఆ శివలింగము మూలకుండా లేదా మనం చూడలేదా, ప్రజలంతా చూడలేదా?
0: అట్లా.

0: పాలనేత్రుడు శివశంకరుడు సల్లమాదేవిని కూడినప్పుడు ప్రేమ చేయమన్నాడు, చేయనన్నది. అందువలన ఆ లింగం కారము, ఆ శివలింగం అక్కడ వాడలేదా? సురాపాండవులు మనం చూడలేదా? ప్రజలు నవ్వుదలేదా?
1: అంత ఏం మాత్రం అంటున్నావా ఇప్పుడు?
0: కాదు
1: అట్లా.

నువ్వు సత్తుని వాడవయ్యా, భక్తులు ప్రత్యాత్మిత్ర మాప్రబడి నీ పైబడి వేయించేశాను, ఒక్కసారి నా ప్రేమ తీర్చరాయా.

0: వలదమ్మా,
1: రా,
0: నీకు నాకు తగదు, వలదు.
1: వెళ్ళిపోతున్నారు ఆల్పుడు, ఏ మాత్రమేనా కానీ తొందర వెళ్ళిపోతున్నారు. ఓ రాజా.

కుమారుని తప్పించుక పారి పోతిని రారి.

0: ఏమన్నాడమ్మా?
1: కొట్టి తిట్టి ఇగో రేఖ చింపి చీర చింపి దాదాపు పలగొట్టి రక్త కూర చేశాడు. వాడు తొందర పాటుగా వెళ్ళి వాడిని కొట్టి చంపి తిట్టి రావాలి తొందర.
0: వెళ్ళదామరా.

0: భర్త వచ్చాడమ్మా, సత్యంతు గాడు దెంకొచ్చాడు, ఏం చెప్పడం లేదు, పని చేయలేదు, పాట చేయలేదు, ఏం కాలేదు.
1: నా భర్త సుంచుడు గాడమ్మా, కాడి కాడు నా భర్త సుంచుడు గాడు, సత్యం తప్పేవాడు కాడు, ముందు వచ్చే బాధ వెనుక తీసేవాడు కాడు, అన్నమాట జవదాటకు ఉండేవాడు.
0: అట్లా నువ్వు నుప్పు తోటలో

మీరు ఇంతవరకు సత్యవర్మ నాటకం, శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం వారిచే చిందు యక్షగానం చివరి భాగం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా శ్రీరామదాసు చిత్రం కోసం ఎస్పి చరణ్, సునీత గానం చేసిన చంద్రబోస్ గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు అంటే గురువారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో ఎరువుల వాడకం, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు రైతులు అడిగే ప్రశ్న

లకు సందేహాలకు సరైన సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల రైతులు తమ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి, వానాకాలం పంటల్లో ఎరువుల వాడకం. ప్రకటన విన్నారు. చిత్రగీతాల తర్వాత చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట చిత్రం స్టూడెంట్ నెంబర్ 1.

తర్వాత సోగ్గాడే చిన్నినాయన, ఈ చిత్రం కోసం హరిహరన్, కౌసల్య పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.

0: చిత్రగీతాలు విన్నారు.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు ఈ సాయంత్రం 6:50 ప్రసారమవుతాయి. వరి సాగు విధానం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారి వివరాలు వినవచ్చు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం, అనంతరం పాడి పశువుల మురుపాలు ప్రాముఖ్యత ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సి వినయశ్రీ గారి ప్రసంగం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం ప్రసారమవుతుంది ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో. 8:15 పార్లమెంట్ సమావేశాల సమీక్ష, 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చక విషయ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 రాగం తానం పల్లవి, ఇందులో శ్రీ పుల్లెల భాస్కర ఫణి శ్రీనివాస్ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది, మృదంగ సహకారం శ్రీ మొదలి మురళీకృష్ణ. రాత్రి 10:45 మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ అత్తులూరి సోమేశ్వర శర్మ గారు. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు, వయోవృద్ధులకు సమతుల ఆహారం ఈ అంశం గురించి శాస్త్రవేత్త జ్యోత్స్నగర్ అందించే వివరాలు వినవచ్చు. 7:00 హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు పి నాగేంద్రబాబు గారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సృష్టి రహస్యం డాక్టర్ సుచరిత

గారి కథానికి ప్రసారమవుతుంది. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన స్త్రీ వ్యాధుల విభాగంలో ల్యాప్రోస్కోపీ ఈ అంశం గురించి కన్సల్టెంట్ ప్రసూతి వైద్యులు, స్త్రీ వ్యాధి నిపుణులు, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి బహదూర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి, డి రాఘవాచారి గారుల యుగల గాత్రం వినవచ్చు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఎస్ సందీప్ తబలా వాద్యం ప్రసారమవుతుంది. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి జస్పీర్ నైచల్ సింగ్ గారి గజల్స్ వినవచ్చు. యువవాణి ఆంగ్ల కార్యక్రమం రేపు మధ్యాహ్నం 12:10, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి డాక్టర్ కందా మోహన్ గారి నవరస కంధాయం నవలా పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి అరుణ ఎల్లప్రగడ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ, శ్రీ గజవెల్లి వెంకన్న బృందం ఆలపించిన చందు యక్షగానం మొదటి భాగం వినవచ్చు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత గురించి శాస్త్రవేత్త జి కిరణ్ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలంలో జొన్న పంటలో చీడపీడల నివారణ, క్షమించండి, వానాకాలం పంటల్లో ఎరువుల వాడకం ఈ అంశం గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు ఫోన్ ద్వారా అందించే ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:40 వికసిత భారత్లో ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి జరుగుమల్లి పశు వైద్యులు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలు. ఆకాశవాణి సమయం 5:50, ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: గవర్నమెంట్ హాస్ నథింగ్ టు హైడ్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ క్లియర్ బిఫోర్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ
1: దేశ్ కి జనతా కే సామ్నే సారీ చీజే స్పష్ట హో జాయే.
2: Leader of opposition in the Lok Sabha, Rahul Gandhi, said the opposition is seeking accountability from the government over the alleged police action against NET protesters. India's retail inflation accelerated to 4.45% in July on an annual basis, remaining above the Reserve Bank of India's target of 4% for the second consecutive month this year. The July inflation reading was moderately higher than the 4.38% recorded in June as food prices remained elevated. Indian Railways has approved 153 crore rupee construction project of a four-lane road overbridge at Giratpur-Ahmedabad section of the Western Railway. The Railways Ministry has informed that the project has been sanctioned under Western Railway's ongoing umbrella work for construction of road over and under bridges, foot over bridges, drainage improvement and rebuilding of road over and under bridges. Iran launched several missiles and drones at positions belonging to Iranian Kurdish opposition groups in Iraq's northern Erbil province today. The strikes reportedly targeted fighters from the Kumala Party and the Kurdistan Democratic Party of Iran in Erbil's province's Alana Valley. And with that, we end this news bulletin.
3: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
4: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పౌర సరఫరాల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పరిశ్రమలకు భూములు కేటాయిస్తోందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల పక్షాన పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపేవారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించేవారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పౌర సరఫరాల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలకు అవకాశం ఇచ్చి తిరిగి ఆ తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే బకాయిల వసూళ్లలో కొంత పురోగతి ఉందని, అయితే ప్రతి ధాన్యం గింజకు సంబంధించి బకాయిని వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. బకాయిల వసూలుకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ యువతకు ఆర్మీ నియామకాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేలా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటితో పాటు అత్యవసర విపత్తుల సమయంలో సైన్యం అందించే సహకారం, పునరావాస చర్యలపై విస్తృతంగా చర్చించారు. దేశంలో విపత్తుల సమయంలో ఆర్మీ పోషిస్తున్న పాత్రను ముఖ్యమంత్రి అభినందించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో బోర్డు నిర్ణయం

0: మేరకే పరిశ్రమలకు భూములు ఇస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ భూమి విలువకు సంబంధించి లేనిపోనివి చెప్పి ప్రతిపక్ష నాయకులు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. పరిశ్రమల ప్రోత్సాహానికి రాయితీలు భూములు ఇవ్వడం సహజమేనన్నారు. బీఆర్ఎస్ నాయకులు పారిశ్రామికవేత్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వారి వైఖరి రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుందని, రాష్ట్రాభివృద్దికి ప్రతిపక్షం సహకరించాలని కోరారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయకుమార్ సిన్హా ఈరోజు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచనల మేరకు రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ
1: ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రాకపోతే ఏం జరుగుతుందని వాళ్ళు గత లెక్కల ప్రకారం చూసినప్పుడు ఆరుదడి పంటలు వేసుకుంటే రైతులకు శ్రేయస్కరంగా ఉంటుంది కాబట్టి మనం 100% చివరి వరకు పంట వరకు మొత్తం నీళ్లు ఇవ్వగలమని చెప్పే పద్ధతి లేని కారణంగా రైతుల్ని ఆరుదడి పంటలు వేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తాను.
0: తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని రేపు ప్రారంభిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 చొప్పున లబ్దిదారులకు ఉచితంగా అధునాతన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. సాధారణ కుట్టు మిషన్ల కంటే వేగంగా, శ్రమ లేకుండా పనిచేసుకునేలా వీటిని అందించడం వల్ల మహిళలు ఇళ్ల వద్ద నుంచే టైలరింగ్ చేస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా తాము గిరిజనుల పక్షాన పోరాడతామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు, సిద్దిపేట చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుంచి 10 మందికి ఉద్యోగాలిచ్చే పారిశ్రామికవేత్తలుగా గిరిజన యువతను మార్చాలనే గొప్ప లక్ష్యంతో టిక్కి పనిచేస్తోందని హరీష్ రావు అభినందించారు. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఈరోజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెంకటేశం మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, బాధ్యులను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. నీటి విషయంలో ప్రభుత్వం రైతులకు తీవ్ర ద్రోహం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్కు చుక్క నీరు రాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా 25,000 క్యూసెక్లు తరలిస్తున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ కార్ఖానా వద్ద రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు న్యాయపరమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజలు సహకరిస్తున్నా తగిన నష్టపరిహారం ఇవ్వకపోవడం సరైంది కాదని విమర్శించారు. తూంకుంటలో ఆస్తుల సేకరణ కోసం అక్కడున్న మార్కెట్ విలువ కంటే 10 రెట్ల పరిహారం అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు 52.8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని గంజాం నుంచి తాండూరుకు గంజాయిని తరలిస్తున్న 3 కొరియర్లను అరెస్టు చేశారు. 4 సూట్ కేసుల్లో ఉన్న గంజాయి విలువ సుమారు 13,20,000 రూపాయలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
2: గాంజా సేవించిన, గాంజా రవాణా చేసిన గాంజా కలి

0: గాంజా ట్రాన్స్పోర్ట్ చేసిన ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అంటే డిపెండ్ ఆన్ ది క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ మినిమం 10 ఇయర్స్.
1: ఆసిఫాబాద్ జిల్లాలోని యువతకు రానున్న పోలీస్ పరీక్షల్లో ఉద్యోగం సంపాదించేందుకు ఉచిత శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ నీతికా పంత్ తెలియజేశారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
2: 15 ఆగస్టు నాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాము. ఆ పరీక్ష ఫలితం ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. సిద్ధం కావడానికి ఆసక్తి ఉన్న యువత, ఇంటర్ తరగతి పాస్ ఉన్న యువత సమీపంలోని పోలీస్ స్టేషన్ వెళ్ళండి. మీ పేరు మరియు నంబర్ ఇవ్వండి. పరీక్షలో రాణించడానికి మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది ఒక పెద్ద అవకాశం.
1: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయమై నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పౌర సరఫరాల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలు వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పరిశ్రమలకు భూములు కేటాయిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సహకారితా క్షేత్రస్య సంవర్ధనాయ విత్తీయానుదాన వృద్ధి విధేయకం సంసదా పారితం. గృహమంత్రి అమిత్ షాహ ప్రోక్తవాన్ యత్ సర్వకార సర్వేషు విషయేషు చర్చాయై సన్నద్ధ, సంసత్ సంచాలనాయ విపక్షాత్ విహిత ఆగ్రహ. యువాన ఆత్మచరితాని పఠేయు, రీల్స్ ఇతి యుగస్య లఘుమార్గాన్ పరిహరేయు ఇత్యగాదీత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. హర ఘర్ తిరంగా ఇత్యభియానం గతిం భజతే. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన అవదత్ యత్ వందే మాతరం ఇతి భావన రాష్ట్రీయాత్మన సశక్తికరణం కరోతి. అమెరికా దేశస్య సెంట్ లూయిస్ నగరే ఆయోజ్యమానస్య సింగ్ఫీల్డ్ చషకస్య ద్వితీయ చక్రే భారతీయ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానానంద్ జవాఖిర్ సిందారోవ్ ఇత్యేతం పరాజితవాన్. అపి చ రాష్ట్రమండల్ స్పర్ధాయాం భారతీయదళేన నైజీరియాయాః లాగోస్ నగరే తృతీయ దివసే స్వాయత్తీకృతాని పంచపదకాని. అథ వార్తాః విస్తరేణ. లోకసభయా అద్య వైదేశిక అంశదాన సంశోధన విధేయకం 26th-2023 విస్తృత పరీక్షణాయ సంయుక్త సంసదీయ సమితయే ప్రేషితం. ఏతత్ విధేయకం 10th-2023 వర్షస్య మూలాధినియమస్య సంశోధనార్థం ఆనీతమాసీత్. అస్య విధేయకస్య ముఖ్యోద్దేశ్యం వైదేశిక అనుదానానాం ప్రయోగం అధికాధికం పారదర్శికం ఉత్తరదాయిత్వపూర్ణం చ విధాతుం అస్తి. గృహరాజ్యమంత్రి నిత్యానందరాయ వ్యాపక పరామర్శార్థం ఏతం విధేయకం ఉభయోః సదనయోః సంయుక్త సంసద యుక్తాయాః జేపీసీ సమిత్యాః పార్శ్వే ప్రేషయితుం ప్రస్తావం ఉపస్థాపితవాన్. తేనోక్తం యత్ అస్యాం సమితౌ లోకసభాయాః 21 సదస్యాః అథ చ రాజ్యసభాయాః 10 సదస్యాః భవిష్యంతి. రాయః అసూచయత్ యత్ ఏషా సమితిః శీతకాలీన సత్రస్య ప్రథమ సప్తాహస్య అంతిమ దినాంకం యావత్ స్వకీయం వృత్తం సదనే ఉపస్థాపయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య యూనాం ఆహ్వానం అకరోత్ యత్తే స్వీయ ప్రేరణాస్రోతసాం ఆత్మచరితాని పఠేయుః, సహివ అంతర్జాలీయేస్మిన్ యుగే జీవనస్య లఘుమార్గాన్ పరిహరేయుః, తేన వికసిత భారతస్య సంకల్పం అగ్రే నేతుం కర్మఠ యువకానాం అవిరత ఆవశ్యకతాయాః ఉపరి అపి బలం ప్రదత్తం. సహ తాదృశస్య వంశస్య నిర్మాణాయ ఆహ్వానం అకరోత్ యః బాధాః పరిహార్య రాష్ట్రీయ ఆత్మనిర్భరతాయాః మార్గే ధైర్యపూర్వకం అగ్రే సరేత్.
4: हमें भविष्य में कोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

చిత్రగీతం విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి సమయం 6:50.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబి రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే, వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదేవిధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అని అంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే, యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు, అంటే ఎరువులు, యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని,

అంటే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది ఒక ఎకరానికి.

0: నత్రజని పోషకం లభ్యత కనుక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష కనుక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాం, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇప్పుడు మన రైతు సోదరులు ఒక ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం ఒక 10 కిలోల విత్తనం ఒక ఎకరానికి ఖర్చు అయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకు ఉన్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డు గింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే ఒక ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 15 ఎకరాలు, ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-117-00-1800-11-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసుల చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాల నిరసనల మధ్యే ప్రిసైడింగ్ ఆఫీసర్ జగదాంబికాపాల్ మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం చేపట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. నీట్ పరీక్షపై విద్యార్థుల నిరసనలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారని, దీనిపై సభ చర్చను చేపట్టవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
2: పార్లమెంటరీ డెమోక్రసీ మే ఒపోజిషన్ పార్టీ డిస్కషన్ కే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ జవాబ్ దేతే హై. యహాన్ తో సర్కార్ ఖుద్ హీ కహ రహే హై కి హమ్ డిస్కషన్ కరేంగే, జవాబ్ దేంగే, ఔర్ ఒపోజిషన్ జవాబ్ సుననే నహీ చాహతే ఔర్ భాగ్ రహే హై.
1: అంతకు ముందు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్య, అయోధ్య రామ్ మందిర్ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల అంశాన్ని లేవనెత్తారు. దేశం నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని బిర్లా అన్నారు.
3: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विशेष स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान, टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है.
1: ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. పార్లమెంటులో చర్చలపై విపక్షాలు తమ వైఖరిని పదే పదే మార్చుకుంటున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, విపక్షాలు మొదట చర్చను డిమాండ్ చేశాయని, అయితే ప్రభుత్వం దానికి అంగీకరించిన తర్వాత తమ వైఖరిని మార్చుకున్నాయని ఆరోపించారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచి ప్రభుత్వం విపక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిందని, చర్చల్లో పాల్గొనాలని విపక్షాలకు పదే పదే విజ్ఞప్తి చేసిందని ఆయన అన్నారు.

0: సభా కార్యకలాపాలను అడ్డుకోవడానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బాధ్యుడని ఆయన ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ పుస్తకం కోవింద్ బాల్యం నుండి భారత 14వ రాష్ట్రపతిగా ఆయన సాగించిన ప్రయాణం, అనుభవాలు, సవాళ్లను వివరిస్తుంది. గాంధీజీ, అంబేద్కర్, జ్యోతిబా పూలే వంటి మహనీయులు కన్న నవభారత కలలను నిజం చేయడంలో రామ్నాథ్ కోవింద్ వంటి నేతలు కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు.
1: హమే భవిష్యమే కోవింద్ జీ జైసే అనేకో యువా చాహియే జో పరేషానియో సే పరాస్త నా హో జో ముష్కిలో సే మాయూస్ నా హో బల్కి అప్నీ మెహనత్ సే హర్ మంజిల్ కో ఆసాన్ బనానే కా హౌసలా రఖే ఇసీ బదలావ్ సే సశక్త భారత్ కే నిర్మాణ కా సంకల్ప పూరా హోగా యహీ సే ఆత్మనిర్భర్ ఔర్ వికసిత్ భారత్ కా రాస్తా బనే.
0: ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయం అనేది కేవలం అధికారాన్ని సాధించే మార్గం మాత్రమే కాదని, అది దేశానికి సేవ చేసే ఒక సాధనమని అన్నారు. ఈశాన్య రైల్వేలోని ఇజ్జత్ నగర్ డివిజన్కు చెందిన 660 కిలోమీటర్ల మేర 295 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కవచ్ వెర్షన్ 4.0 ఏర్పాటుకు భారత రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ వెర్షన్ కింద గుర్తించిన రైల్వే సెక్షన్లలో భద్రతా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుంది. రైళ్లు గరిష్ట అనుమతించదగిన వేగంతో సురక్షితంగా ప్రయాణించేలా చేస్తుంది. కార్యాచరణ విశ్వసనీయతను మెరుగుపరుస్తుంది. దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితమైన రైలు కార్యకలాపాలకు మద్దతిస్తుంది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫాయిల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ షర్జిన్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమరేశన్ పద్మగిషో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జూలై 18 నుంచి 20 వరకు ఎగువ అసోంలోని జిల్లాల్లో కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాల సమయంలోనూ, అంతకుముందు కూడా ఆయా జిల్లాలకు భారత వాతావరణ శాఖ ముందస్తు జిల్లా స్థాయి వర్షపాత అంచనాలను, హెచ్చరికలను జారీ చేసింది. ప్రభుత్వం ఈ విషయాన్ని తెలియజేస్తూ జిల్లాల్లో జోర్హాట్, గోలాఘాట్, శివసాగర్, చెరాయిదేవ్ ఉన్నాయని పేర్కొంది. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అస్సాం రాష్ట్రం కోసం వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాలు 7 రోజుల ముందస్తు సమయంతో భారీ, అతి భారీ వర్షపాత సంఘటనలను ఖచ్చితంగా నమోదు చేశాయని, తర్వాతి 7 రోజులకు చెల్లుబాటయ్యే రోజువారీ హెచ్చరికలు కూడా జారీ చేశాయని చెప్పారు. రాజస్థాన్, గ్యాంగ్టెక్, పశ్చిమ బెంగాల్, మధ్య మహారాష్ట్ర, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్లు చెబుతున్న పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: నమస్కారము, నా పేరు

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం విందాం.
1: నమస్కారము, నా పేరు డాక్టర్ ఏ సుధీర్ బాబు, అసోసియేట్ ప్రొఫెసర్, పశు పోషణ విభాగము, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, హైదరాబాద్. నేను ఈరోజు శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువులకు ఏ విధంగా మనము ఆహారము ఇవ్వాలో వివరంగా తెలుపుతానండి. మనకి పలు దినుసులు లేదంటే గడ్డి, తర్వాత సమీకృత ఆహారము, ఇవన్నీ కూడా మనము ఇండివిజువల్గా అంటే ఒక్కొక్కటిగా ఇస్తాము, లేదంటే కలిపి కూడా మనము దానా చేసి కూడా ఇస్తాము. అయితే దీంట్లో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి పశువుకి మనం ఇవ్వాల్సిన ఆహారంలో మనకి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఎండుగడ్డి, రెండవది పచ్చిగడ్డి, తర్వాత మూడవది దానా. ఇప్పుడు ఎండుగడ్డి పచ్చిగడ్డితో మనము పశువుని మెయింటైన్ చేయవచ్చు. అంటే దాన్ని ఏమంటారంటే, ఈ నిర్వహణ మేపు ఎప్పుడైతే మనము అదైతే మనము తప్పించుకోలేము, నిర్వహణ మేపు అయితే తప్పనిసరిగా పశువుకి ఇవ్వాల్సిందే. దీనిపైన ఏదైతే ఉత్పత్తి జరుగుతుందో, పాల ఉత్పత్తి జరుగుతుందో, అంటే 6 నుంచి 7 లీటర్ల పాల ఉత్పత్తి దాటి 12-15 లీటర్ వరకు పాలిస్తుందో, అప్పుడు పశువు తను తనకి రిక్వైర్మెంట్ ఉన్నా సరే తన శరీర బరువుని, తర్వాత ఖనిజాలని, తర్వాత ఏదైతే ఎనర్జీ అంటారు అది నెగిటివ్ అయ్యి తన శరీర బరువును కోల్పోతూ పాల ఉత్పత్తి ద్వారా తన యొక్క ఎనర్జీ, ఖనిజాలను, విటమిన్స్ని కోల్పోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము దానా ద్వారా ఈ కోల్పోతున్న ఎనర్జీని, ఖనిజాలని, విటమిన్స్ని మనము పూరించాలి. కాబట్టి ఈ దానా యొక్క ఇంపార్టెన్స్, ఏవైతే ప్రొడక్టివ్ అంటే ఎక్కువ పాలిచ్చి ఇస్తున్నాయో పశువులు, వాటికి మనం ఖచ్చితంగా ఈ దానాని మనము అందజేయాలి. ముందుగా మనము ఈ దానాని ఏ విధంగా మనము చేసుకోవచ్చు, లేదంటే దానాతో పాటు పచ్చిగడ్డి, ఎండుగడ్డిని కలిపి ఏ విధంగా సమీకృత ఆహారాన్ని తయారు చేసుకోవచ్చో నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దానికంటే ముందు పశువులకు ఇచ్చే ఆహారము ఎలా ఉండాలి ఇది మనము తెలుసుకుందాము. పాడి పశువులకు ఇచ్చే మేతలో పశు పోషణకు, పాల ఉత్పత్తికి కావలసిన పోషక పదార్థాలు తగు పాళ్లలో ఉండాలి. తర్వాత పశువుకి ఏదైతే బల్క్ అంటాము, అంటే కడుపు నిండుగా ఉండాలి, అంటే తనకి సంతృప్తిగా ఇచ్చే విధంగా మన యొక్క ఆహారం ఉండాలి. తర్వాత ఏదైతే మనం ఇస్తున్నామో ఎండుగడ్డి, పచ్చిగడ్డితో దానా, ఈ మూడు భాగాలు సమీకృతంగా ఉండి, రుచికరంగా ఉండి, మరియు జీర్ణమయ్యే విధంగా ఉండాలి. తర్వాత మంచి పోషణ విలువలు, తర్వాత చౌకగా ఉండాలి, తర్వాత ఆహారంలో వివిధ పదార్థం యొక్క మిశ్రమము వెరైటీ వెరైటీగా ఉండాలి, అంటే ఒకే రకమైన పదార్థాలని అదే పనిగా ఇవ్వద్దు. తర్వాత తగినంత మోతాదులో ఉండాలి, తర్వాత ఎక్కువ తక్కువలు కాకుండా చూసుకోవాలి. ఇది కాకుండా పశువుకి ఇచ్చే మేత లేదా దానాన్ని మనము ఉన్నట్టుండి

మార్చకూడదు, అంటే క్రమంగా నిదానంగా మార్చాలి. అంటే అకస్మాత్తుగా మేపులో తేడాలు ఉండకూడదు. తర్వాత పశువులు ఇచ్చే ఆహారంలో, తర్వాత పాలలో వాసనలు అంటించే విధంగా ఉండకూడదు. అంటే కొన్ని రకాల పదార్థాలు, దానా కానీ కొన్ని రకాల పచ్చిగడ్డి కానీ మనకి పాలలో వాసన వచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటి చూసుకుని మనము జాగ్రత్త పడాలి. తర్వాత ఏదైతే పశువు ఉత్పత్తి చాలా ఎక్కువ ఉంటుందో వాటిలో ఖచ్చితంగా పచ్చి మేతని ఇంక్లూడ్ చేసి ఉండాలి. తర్వాత ఎప్పుడైతే మనం సమీకృత ఆహారము ఇస్తామో శరీరం యొక్క పోషణ ఉత్పత్తి, వాటికి కావాల్సిన పోషణ పదార్థాలు తగిన పాలలో ఉండి సమతుల్యమైన ఆహారము జరిగి ఆరోగ్య స్థితి కానీ ఉత్పత్తి కానీ సక్రమంగా జరుగుతుంది. ఇది కాకుండా ఇప్పుడు మనము సమీకృత ఆహారం గురించి తెలుసుకుందాము. పశువు యొక్క బరువు మరియు ఉత్పత్తి సామర్థ్యమును బట్టి కావాల్సిన ఆహార పదార్థాలను, పొడి పదార్థాలను మరియు పోషక ఏ పర్సెంట్లో ఉండాలో మనము నిర్ణయించుకోవడం పడుతుంది. ఇప్పుడు ముందుగా పొడి పదార్థాలు వాటి యొక్క వివరణ తెలుపుతాను. మేతలో ఉండే తడిని తీసివేగా మిగిలిన పదార్థాలను పొడి పదార్థము లేదా డ్రై మ్యాటర్ అంటారు. ఈ పొడి పదార్థము ఎండు మేతల్లో 90% వరకు ఉంటుంది, అదే పచ్చి మేతలు అయితే 20% వరకు ఉంటుంది. ఈ పొడి పదార్థం యొక్క అవసరత అన్ని పశువులకు ఒకే మాదిరి కాకుండా వాటి జాతిని బట్టి, వాటి శరీర బరువును బట్టి ఉంటుంది. అదే ముందుగా గోజాతి పశువులు అయితే ప్రతి 100 కిలోల బరువుకి మనకి 2 నుంచి 2.5 కిలోల పోషక పదార్థాలు పొడి పదార్థంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా గేదె జాతి అయితే లేదా సంకర జాతి పశువులకైతే ప్రతి 100 కిలోల శరీర బరువుకి మనము 3 కిలోల పొడి పదార్థము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ పశువులకి కావాల్సిన పోషక పదార్థాలు ఏవైతే పొడి పదార్థం ద్వారా మనం ఇస్తామో అది ఎండుగడ్డి, ఎందుకు చెప్పాం కదా ఎండుగడ్డిలో 90% వరకు పొడి పదార్థం ఉంటుంది. అదే తర్వాత పచ్చిమేత, ఈ పచ్చిమేతలో 20% వరకు పొడి పదార్థం ఉంటుంది. అదే దానాలో కూడా మనకి ఆల్మోస్ట్ 90% వరకు పొడి పదార్థం ఉంటుంది. అంటే మన పశువుకి కావాల్సిన పొడి పదార్థాన్ని మనము ఎండుగడ్డి, పచ్చిమేత మరియు దానా రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కావలసిన పొడి పదార్థము 3/2 పశుగ్రాసములతో మరియు 3/1 దానా ద్వారా అందించాల్సిన అవసరం ఉంటుంది. అంటే కావలసిన మొత్తం పొడి పదార్థంలో 2/3 గడ్డి ద్వారా, 1/3 దానా ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ 3/2 ఏదైతే గడ్డి ఉన్నదో దాంట్లో కూడా 3/4 ఎండుగడ్డి ద్వారా, 1/4 అంటే 1/4 పచ్చిగడ్డి ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ పోషక పదార్థాలు పశువులకి ప్రతి 100 కిలోల శరీర బరువుకి ఇందు చెప్పినట్టు 2 నుంచి 2.5 కిలోల పోషక పదార్థాల గల పొడి పదార్థం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇది కాకుండా ఉత్పత్తి అంటే ప్రతి కిలో లేదా ప్రతి లీటర్ పాల ఉత్పత్తికి 50 నుంచి 60 గ్రాముల వరకు జీర్ణమయ్యే మాంసకృతులు ఇవ్వాలి. అదే రోజుకి 5 లీటర్లు ఇచ్చే పాడి పశువులకు 5.5 కిలోలు జీర్ణమయ్యే పోషక పదార్థాలు గల పొడి పదార్థము మరియు ఇందులో 1/2 కేజీ జీర్ణమయ్యే మాంసకృతులు మనము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ రోజుకి పశువు 7 నుంచి 9 లీటర్ల పాలు ఇస్తుంది అనుకోండి, ప్రతి పశువుకి 7.5 కిలోలు జీర్ణమయ్యే పోషక పదార్థాలు మరియు ఇందులోనే 3/4 అంటే 4 భాగాలలో 3 భాగాలలో జీర్ణమయ్యే మాంసకృతులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతి పాడి పశువుకి ప్రతి 50 కిలోల శరీర బరువుకి 1 కిలోగ్రాము ఎండుగడ్డి, 2 కిలోల పచ్చిగడ్డి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక పశువు సాధారణంగా 250 నుంచి 300 కిలోల బరువు అయి ఉంటుంది. కాబట్టి మనకి రోజుకి 35 నుంచి 45 కిలోల పచ్చి మేత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అది తినగలుగుతుంది కూడా. ఇప్పుడు అవసరాన్ని బట్టి మన మేపు ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఈ అవసరం ఎక్కడ మనకి నిర్దేశించబడుతుంది అంటే అది ఎన్ని లీటర్ల పాలిస్తుంది, ఎంత శరీర బరువు ఉంది, ఈ రెండు కూడా వాటి యొక్క మేపు అవసరాన్ని తెలుపుతాయండి. ఇప్పుడు దీంట్లో మనకి నిర్వహణ మేపు అంటారు, ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అంటే పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఒక ఇప్పుడు లేచి నుంచోడానికి తిరగడానికి వీటన్నిటి కూడా నిర్వహణ మేపు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నిర్వహణ మేపు పశువులు తమ ఏదైతే జీవన బేసిక్ ప్రక్రియ ఉంటుందో వాటికి అది ఉపయోగించుకుంటుంది. ఇది పశువులు తమ శరీర బరువు ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవసరాలను మనకి దానా అవసరం లేదండి, దీంట్లో నిర్వహణ మేపుకి దానా అవసరం లేదు. ఒక ఎండుగడ్డి పచ్చిగడ్డి ద్వారా మనము దాన్ని తీర్చవచ్చు.
తర్వాత ఉత్పత్తి మేత, అంటే ఉత్పత్తి మేత అంటే ఇది వచ్చేసి మనకి ఏదైతే పాల ఉత్పత్తి ఉంటుందో దానికి తగు విధంగా మనము కొలతలు వేసుకుని ఇవ్వాలి. తర్వాత ఇది పశువు యొక్క ప్రత్యేక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడి పశువులకు కానీ, లేదంటే గర్భంలోని పిండము వాటి యొక్క పెరుగుదల గురించి కానీ, లేదా పాలు

ఇచ్చే పశువులకు పాల ఉత్పత్తికి కానీ, లేదంటే దూడలు తమ పెరుగుదలకి పనికొచ్చే విధంగా కానీ, తర్వాత కండరాల పెరుగుదలకి, వీటన్నిటికీ కూడా ఉత్పత్తి మేత అవసరం ఉంటుందండి. ఇప్పుడు ఇది కాకుండా దీంట్లో ఇంకొక కాంపోనెంట్ దాణా. ఇంతకుముందు తెలిపినట్టు దాణా ఏదైతే ఉత్పత్తి అంటే పాల దిగుబడి ఎక్కువగా ఉండే పశువులకి ఏ విధంగా ఇవ్వాలి, పశువులకు ఇచ్చే దాణా మిశ్రమము పశువు యొక్క ఉత్పత్తి అవసరాలు తీర్చడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. పశువులకు ఇచ్చే దాణా మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతో తగిన పాలు కలిపి తయారు చేసుకోవచ్చు. ఈ దాణాలో పోషక విలువలు తగ్గకుండా సాధ్యమైనంత వరకు తక్కువ ధరలో మనము మార్కెట్కు వెళ్ళి చూసుకుని కొనుక్కోవాలండి. ఏ పదార్థాలు కలిపినా సరే దాణాలో 100కి 70% తక్కువ కాకుండా టీడీఎన్ జీర్ణమయ్యే పదార్థాలు ఉండాలి. తర్వాత 16% 16 పాళ్లలో తక్కువ కాకుండా జీర్ణమయ్యే మాంసకృతులు ఉండాలి. తర్వాత ఇప్పుడు మనకి చూద్దామండి, ఇప్పుడు ఎన్ని దాణా యొక్క ఎంత శరీర బరువు, తర్వాత పాలిచ్చే దాన్ని బట్టి ఎట్లా మనం డిసైడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఆవు లేదా గేదె 300 కిలోల బరువు ఉండి 3 లీటర్లు పాలిచ్చేవి ఒక రకంగా చూసుకోవాలి, తర్వాత ఆవు లేదా గేదె 300 కిలోల బరువు ఉండి 5 లీటర్లు పాలిచ్చేవి ఒక రకంగా చూసుకోవాలి, అదే ఆవు గేదె 350 కిలోల బరువు ఉండి 10 లీటర్లు పాలిచ్చేవి అయి ఉంటే ఒక విధంగా చూసుకోవాలి. అంటే కేటగిరీస్ మనకి 3 లీటర్లు ఇచ్చే పశువులు, 5 లీటర్లు ఇచ్చే పశువులు, తర్వాత 10 లీటర్లు ఇచ్చే పశువులు. ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకుంటే వాటిని పోషణ ఏ విధంగా ఇవ్వాలో మనము చూసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా వర్షాకాలంలో పశువులకు పచ్చిగడ్డి, తర్వాత ఇతర గడ్డి మనకి అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మనము ఈ కొంత తౌడు కానీ, వేరుశెనగ చెక్క కానీ, తర్వాత ఇట్లాంటి వాటితో మనము వాటికి కావలసిన రిక్వైర్మెంట్ మనము పూరించవచ్చు. కానీ మనకి కావాల్సింది ఏంటంటే, ఏదైతే 5 లీటర్లు కానీ లేకపోతే 3 లీటర్లు కానీ ఇచ్చే పశువు కాకుండా కొంచెం ఎక్కువ ఇస్తుంటే కనుక మనం ఖచ్చితంగా మనము కొద్దిగా ఎక్కువగా అంటే మనం యొక్క దాణా కూడా ఇవ్వాలి. దీంట్లో ఏ విధంగా మనము దాణా తయారు చేసుకోవచ్చో మీకు నేను చెప్తాను. ఎందుకంటే ఈ 10 లీటర్లు పాలిచ్చే పశువులకు మనకి ఒట్టి మేపు కానీ, లేకపోతే ఎండుగడ్డి కానీ, లేకపోతే ఈ పచ్చిగడ్డి కానీ, వీటితో మనము దాని యొక్క పోషణ రిక్వైర్మెంట్ మనం పూరించలేము. కాబట్టి వాటికి మనం ఖచ్చితంగా మనము కొంచెం దాణా కూడా కలిపి ఇవ్వాలి. ఈ దాణా ఇచ్చే ఫార్ములా నేను చెప్తానండి. మనం ఏంటంటే, మన దగ్గర మిక్సర్ కానీ గ్రైండర్ కానీ ఉంటే మనం దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సిన దాణా ఇంట్లోనే చేసుకోవడం కోసం అని మనం దాణా రెడీ చేసుకోవచ్చు. ఈ దాణాకి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ముఖ్యంగా జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, సజ్జలు, ఇట్లాంటి గింజలు, ఇవి 30% అంటే ప్రతి 100 కేజీల దాణా తయారీలో 30% ఈ జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, సజ్జలు వంటి గింజలు, రాగులు, ఇట్లాంటి గింజలు మనము మార్కెట్లో ఏదైతే రేట్ తక్కువ ఉంటుందో ఒకటి కానీ, లేకపోతే ఈ పై తెలిపిన ఏమైనా సరే కాంబినేషన్ మీరు తెచ్చుకోవచ్చు. తర్వాత 32 పాళ్ళు అయితే 32% 32 కేజీస్ గోధుమ పొట్టు, తవుడు, చున్ని అంటారు, ఇట్లాంటివి ఏదైనా సరే మీరు 32 కేజీస్ ప్రతి 100 కేజీలకు యాడ్ చేయాలి. తర్వాత 25 కేజీస్ 25% వచ్చేసి వేరుశనగ పిండి కానీ, తర్వాత నువ్వుల పిండి కానీ, లేదంటే కుసుమ పిండి కానీ, ఎనీ ఏదైనా సరే పిండి పదార్థము, ఇది వచ్చేసి మనకి 25% యాడ్ చేయాలి. తర్వాత బెల్లపు మడ్డి మొలాసిస్, ఒకవేళ ఇది దొరకనట్లయితే, బెల్లపు మడ్డి మామూలు దొరకదు మొలాసిస్, దానికి కొంచెం పర్మిషన్ కావాలి. ఒకవేళ మీ దగ్గర బెల్లపు మడ్డి లేకపోతే, ఇప్పుడు నేను చెప్పిన పైన గింజలు ఉన్నాయి కదా, వాటికి ఇంకొక 10% ఇంకొక 10 కేజీలు జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ ఇవి యాడ్ చేసుకుని ఈ బెల్లపు మడ్డిని పక్కన పెట్టచ్చు. తర్వాత ఇది కాకుండా ఇంకొక 2 కేజీల ఖనిజ లవణ మిశ్రమము, తర్వాత 1 కేజీ ఉప్పు, ఇది కలుపుకుని మనం కావాల్సిన దాన్ని తయారు చేసుకుంటే దీంట్లో 70%కి తగ్గకుండా జీర్ణమయ్యే పిండి పదార్థాలు, తర్వాత అంటే 16% మాంసకృతులు ఉండే విధంగా మనము దాణా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దాణా ఏదైతే ఉన్నదో మనము ఏ నిష్పత్తిలో ఇవ్వాలి అనేది, అంటే ప్రతి 4 కేజీల పాల ఉత్పత్తికి కనీసం 2 కిలో దాణా ఇచ్చుకుంటే పశువు తన ఉత్పత్తిని తగ్గకుండా, తన శరీర బరువు తగ్గకుండా, తర్వాత కరెక్ట్ టైంకి ఎదగి రావడము, కరెక్ట్ గా ఈదడం, తర్వాత మాయ పడిపోవడం కూడా సరిగ్గా జరుగుతుంది, సక్రమంగా ఉంటుంది. తర్వాత కొన్ని సూత్రాలు చెప్తాను. దీంట్లో మనము మేపు పదార్థాల్లో ఉన్న పోషక విలువలను బట్టి పశువుకి కావాల్సిన పోషక పదార్థాలను బట్టి, పశువు అవసరతలను బట్టి మనము పశువు మేతను ఎంత ఇవ్వాలో శాస్త్రీయంగా లెక్క కడతాము. అయితే మామూలుగా ఈ రైతులు ఇది సాధ్యం కాకపోవచ్చు కాబట్టి ఏ విధంగా చేయాలంటే, పాడి పశువు ప్రతి 50 కిలోల శరీర బరువుకి 1 కిలో, ఇది ఒక సూత్రం అంతే, అంటే గ్రామంలో చేసుకోదగ్గ సూత్రం ఇది. పాడి పశువు ప్రతి 50 కిలోల శరీర బరువుకి 1 కిలో ఎండు మేత, 2 కిలోల పచ్చి మేత తింటుంది. ఇది దృష్టిలో ఉంచుకుని ఎండుగడ్డి, పచ్చిగడ్డి కలిపి రోజు కనీసం 15 కిలోల పచ్చి
పచ్చి మేత మరియు 5 కిలోల ఎండుగడ్డి మేపాలి. ఒకవేళ పచ్చిగడ్డి పుష్కలంగా లభిస్తే రోజుకి 5 నుంచి 6 లీటర్

0: ఇచ్చే పాలిచ్చే పాడి పశువులకి 1:3 నిష్పత్తిలో కాయజాతి ధాన్యపు జాతి పచ్చి మేతను కలిపి మేపితే ఎలాంటి దానా ఖర్చులు లేకుండా మనము పోషించవచ్చు. అదే 4 లీటర్ల లోపు పాలిచ్చే పశువులకైతే సాధారణంగా 5 కిలోల ఎండుగడ్డి 1 నుంచి 1.5 కిలోల దానా మిశ్రమం సరిపోతుంది. అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఒకవేళ 300 కిలోల బరువు గల సంకరజాతి ఆవు ఉంది అనుకోండి, పాలలు లేకున్నా కేవలం పశు గ్రాసాలతో ఉంచుకుని మనము అదనంగా దానా ఏం అవసరం లేకుండా మనము వాటి యొక్క ఉత్పత్తి మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనము దానా మోతాదులో పశువులకు ఉత్పత్తిని బట్టి ఇవ్వాలి. ఎక్కువ తక్కువ కాకుండా తగిన మోతాదులు ఇస్తే మనకి వృధా ఖర్చు, తర్వాత పశువుకి అవసరం ఉన్నా అవసరం లేకున్నా మనము దానాని తగు విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవు ఇచ్చే పాలలో 2 కిలోల పాల తర్వాత అదనంగా ఇచ్చే ప్రతి 3 లీటర్ పాలకు 1 కిలో చొప్పున దానా ఇవ్వాలి. అదేవిధంగా గేదె పాలకు ప్రతి 2.5 లీటర్ల పాలకు 1 కిలో చొప్పున దానా ఇవ్వాలి. సో ఈ విధంగా మనం లెక్క కట్టుకుని పశువులకు కావాల్సిన దానాని 2 సమాన భాగాలుగా ఉదయము మరియు సాయంత్రము పాలు పితికే ముందు మేపాలి.
1: మీరింతవరకు శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి పాడి పశువుల మురుపాలు ప్రాముఖ్యత. ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సి వినయశ్రీ గారి వివరాలు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సి వినయశ్రీ, అసోసియేట్ ప్రొఫెసర్, శరీర ధర్మశాస్త్ర విభాగం, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, రాజేంద్రనగర్, పివి నరసింహారావు, తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ కొలెస్ట్రమ్, అంటే మొదటి పాలు మొదటి 6 గంటల్లోనే ఎందుకు ఇవ్వాలి. ముందుగా కొలెస్ట్రమ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఆవు లేదా గేదె ప్రసవించిన వెంటనే వచ్చే మొదటి పాలని మనం కొలెస్ట్రమ్ అంటాము. దీన్నే మనము మురుపాలు అని కూడా అంటాము. ఇది మొదటి కొన్ని గంటల నుండి 3 రోజుల వరకు ఉత్పత్తి అయ్యే ప్రత్యేకమైన పాలు అన్నమాట. ఇవి సాధారణమైన పాల కన్నా చాలా చిక్కగా ఉంటాయి మరియు పసుపు రంగులో ఉంటాయి. ఇవి శిశువు ఆరోగ్యానికి ఇచ్చే ఔషధం లాంటిదన్నమాట. ముఖ్యంగా రక్షణ పదార్థాలు అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కొలెస్ట్రమ్ అసలు ఎందుకు అవసరం? దూడ పుట్టినప్పుడు శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాక్టీరియా, వైరస్ లాంటి వ్యాధులు తట్టుకోవడానికి అవసరమైన రక్షణ పదార్థాలు అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇమ్యునోగ్లోబులిన్స్ ఈ మొదటి పాలల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ దూడ యొక్క రక్షణ కవచం ఏర్పాటు చేయడానికి చాలా ముఖ్యమన్నమాట. ఈ పాలు సహజమైన రోగ నిరోధక పదార్థాలు, యాంటీబాడీస్, పోషకాలు మరియు వృద్ధి కారకాలతో నిండి ఉంటాయి. ఇవి శిశువు ఆరోగ్యానికి అత్యంతమైన అవసరం అన్నమాట. ఈ కొలెస్ట్రమ్ యొక్క ప్రత్యేకతలు మన ప్రాముఖ్యాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాము. మొదటిగా చెప్పుకున్నట్టు ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే ఇమ్యునోగ్లోబులిన్స్ IgG, IgA, IgM అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఇవి శిశువుల రక్త ప్రవాహంలోకి చేరి వ్యాధికారకమైన బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాడుతూ ఉంటాయన్నమాట. ఇవి పుట్టిన వెంటనే తాగిన శిశువుకి జీవితాంతం ఆరోగ్యానికి బలమైన పునాదిని వేస్తుంది మరియు ఈ కొలెస్ట్రమ్ ఇవ్వడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రమ్ లో ఉండే బయో యాక్టివ్ పదార్థాలు పేగుల యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ శిశువుల్లో పేగుల్లోని లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియా పెరుగుదలకి ఎంతైనా సహాయపడతాయి. దీని ద్వారా డైజెస్టివ్ ఎబిలిటీని కూడా పెంచుతుంది, అంటే జీర్ణాశయాన్ని కూడా దాని ఫంక్షనాలిటీని పెంచుతూ ఉంటుంది అన్నమాట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కణజాల మరమ్మతుకి ఎంతైనా సహాయపడతాయన్నమాట. ఇందులో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి కణాల పురోగతికి సహాయపడుతూ ఉంటాయి. శిశువు శరీరంలోని చర్మం, మాంసపేశులు మరియు అంతర్గత అవయవాల అభివృద్ధిలో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అభివృద్ధికి ఎంతో సహాయపడతాయి. ఇవి నూతన కణాల జననాన్ని ప్రోత్సహిస్తూ ఎలాంటి జబ్బులనైనా త్వరగా మాన్పిచ్చేస్తూ ఉంటాయన్నమాట. పోషక విలువలు, ఇందులో ఈ కొలెస్ట్రాల్లో విటమిన్లు అంటే విటమిన్ A, D, ఈ B12, K వంటి కీలకమైన విటమిన్లు అధికంగా ఉంటాయి. మరియు ఖనిజాల గురించి తెలుసుకున్నట్టయితే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు తదితర ఖనిజాలు శిశువు ఎముకల పెరుగుదల కోసం అవసరం. మరీ ముఖ్యంగా ఇందులో చాలా రకాల ప్రోటీన్లు కూడా ఉంటాయి. మనకు తెలిసినట్టే ప్రోటీన్లు అనేవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది బాడీ అన్నమాట. సో ఈ ప్రోటీన్లు శరీర నిర్మాణంలో కూడా కీలక పాత్రను పోషిస్తాయి. మరి శరీరంలో నీటి సమతుల్యతను కూడా ఈ కొలెస్ట్రాల్ కాపాడుతుంది. పుట్టిన వెంటనే శిశువులో నీటి కొరత ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ ని తాగించడం వల్ల శిశువు శరీరంలో ఈ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది మెరుగుపడుతూ ఉందన్నమాట. ఇది శిశువు శ్వాసకోశ ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. మరియు ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకున్నట్టయితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ శరీర కణాలను ఆక్సిడేటివ్

0: స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి అన్నమాట. లాక్టోఫెరిన్ అనే పదార్థం శరీరంలోని ఈ ఆక్సిడేటివ్ మేనేజ్మెంట్ చేయడం మరియు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ ని తట్టుకోవడంలో కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఎనర్జీ సప్లై పుట్టిన శిశువుకి తక్షణ శక్తిని అనేది అందిస్తుంది. మరీ ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతని కూడా స్థిరంగా ఉంచుతుంది. అందుకోసమే ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఈ కొలెస్ట్రాల్ని ఎప్పుడు ఇవ్వాలి, మరీ ముఖ్యంగా 6 గంటల్లోపే ఎందుకు ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దూడ పేగుల్లో మొదట ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి చాలా పెద్ద మాలిక్యూల్స్ అన్నమాట. ఈ ఇమ్యునో మాలిక్యూల్స్ ఈ దూడ పెరుగుదల అవుతున్నా కొద్దీ ఈ ఇంటెస్టైన్ బ్యారియర్ అనేది ఏర్పడి అవి అబ్జార్బెన్స్ కి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఈ ఇంటెస్టైనల్ ఎబిలిటీ అబ్జార్ప్షన్ ఎబిలిటీని తెలుసుకున్నట్టయితే ఇది ఏ టైంలో ఇవ్వాలో అనేది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. మొదటి 6 గంటల్లో గనక చూసుకున్నట్టయితే ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అబ్జార్ప్షన్ రేట్ అనేది 100% ఉంటుంది. అదే 6 నుంచి 12 గంటల్లో అయితే ఈ అబ్జార్ప్షన్ రేట్ అనేది 50% కి తగ్గిపోతుంది. 12 నుంచి 24 గంటల్లో ఇది 10 నుంచి 20% మాత్రమే ఉంటుంది. మరియు 24 అవర్స్ తర్వాత ఈ అబ్జార్ప్షన్ రేట్ అనేది ఆల్మోస్ట్ 0కి పడిపోతుంది అన్నమాట. కాబట్టి ముందుగా చెప్పుకున్నట్టు ఈ 6 గంటల గడువు సమయం అనేది చాలా ముఖ్యం. ఎందుకు అంటే జననాంతరం మొదటి కొన్ని గంటలు మాత్రమే ఈ దూడ శిశువు జీవితం కోసం అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో పేగుల పొర అంటే ఇంటెస్టైనల్ లైనింగ్ పెద్ద అణువులను అంటే మాక్రోమాలిక్యూల్స్ ఇమ్యునోగ్లోబులిన్స్ లాంటివి శోషించగల అంటే అబ్జార్ప్షన్ చేసుకోగల ప్రత్యేక లక్షణం కలిగి ఉంటుంది. ఈ శోషణ సామర్థ్యాన్ని మనం సైన్స్ లో ఓపెన్ గట్ ఫేజ్ అని అంటాం, ఓపెన్ గట్ దశ. ఈ దశలో పేగుల గోడలు పూర్తిగా పరిణితి చెందకపోవడం వలన శిశువు కొలెస్ట్రాల్ లోని ఇమ్యునోగ్లోబులిన్స్ ని సరిగ్గా గ్రహించగలదు. ఈ అబ్జార్ప్షన్ శోషణ ప్రక్రియని పీనోసైటోసిస్ అని సెల్యులార్ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఈ శోషణ సమయం మొదటి 6 గంటల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ ని మొదటి 6 గంటల్లో ఇవ్వడం ఎంతైనా ముఖ్యం. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ ఇచ్చే సమయం ఆలస్యం అయితే లేదా నాణ్యత తక్కువగా ఉంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అనేది జరగదన్నమాట. దీని వలన ఫెయిల్యూర్ ఆఫ్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్ అనే పరిస్థితి వస్తుంది. ఇది శిశువులకు కింద జబ్బులను గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ అందని దూడలలో డయేరియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, సెప్టిసీమియా మరియు ఇంకా కొన్ని కండిషన్స్ లో మరణాల ప్రమాదం కూడా జరుగుతుంది. కాబట్టి మొదటి 6 గంటల్లో కొలెస్ట్రాల్ ఇవ్వడం ఎంతైనా ముఖ్యం. ఇప్పుడు మనం రైతు సోదరులు ఏవే సూచనలను జాగ్రత్తగా పాటించాలో ఒక్కసారి చూసుకుందాం. మొదటిది, దూడ పుట్టిన వెంటనే 1 లేదా 2 గంటల సమయంలో తప్పనిసరిగా కొలెస్ట్రాల్ ని తాగించాలి. చాలా మందికి అపోహలు ఉంటాయి, ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా చిక్కగా ఉంది, ఇది దూడలకి అరుగుతుందో లేదో, ఈ చిక్కగా ఉన్నవి మరియు చాలా పసుపుపచ్చ కలర్ లో ఉన్న ఈ కొలెస్ట్రాల్ మిల్క్ ని దూడలకి పట్టించవచ్చో లేదో అని చెప్పేసి చాలా అపోహలు పడుతూ ఉంటారు. రైతు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది సైన్స్ లో గోల్డెన్ మిల్క్ అని అంటాం, అంటే బంగారమైన పాలు అనమాట. దాని ద్వారా అర్థమైతుంది ఏంటంటే ఈ మొదటి 1-2 గంటల్లో ఈ కొలెస్ట్రాల్ ని తప్పనిసరిగా మనం మన దూడలకి పట్టించాల్సి ఉంటుంది. కనీస శరీర బరువు 10% అంటే ఉదాహరణకు 40 కేజీస్ కనుక దూడ ఉంటే 4 లీటర్స్ వరకు ఈ కొలెస్ట్రాల్ ని తాగించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిపాలు అందుబాటులో లేకపోయినట్టయితే ఈ స్టోర్ చేసిన కొలెస్ట్రాల్ ని కూడా మనం ఉపయోగించవచ్చు. ఏదైనా పరిస్థితిలో దూడ అడ్డర్ నుంచి గనక ఈ మిల్క్ తాగలేకపోతుంది అనుకున్నప్పుడు ఈ కొలెస్ట్రాల్ ని పిండి వాటిని గ్లాస్ బాటిల్ లో కానీ ఫీడర్ లో కానీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ గ్లాస్ బాటిల్, ఫీడర్ ఇవి వాడుతున్నప్పుడు ఏంటంటే అవి శుభ్రంగా ఉన్నాయా లేదా 1-2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఒక దూడకి ఇచ్చే మొదటి 6 గంటల్లో కొలెస్ట్రాల్ అది మందు కంటే చాలా గొప్పదైన ఔషధం. కాబట్టి దూడ పుట్టిన వెంటనే ఆరోగ్యానికి బలమైన పునాది వేయాలంటే మీరు చేయాల్సింది చాలా తక్కువ చిన్న పని, అంటే ఏంటంటే కొలెస్ట్రాల్ ని పట్టించడం. కానీ దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మాటలను మర్చిపోకండి, కొలెస్ట్రాల్ ఆలస్యం అయితే గనక రోగాలు దగ్గరైనట్టే. ధన్యవాదాలు.
1: పాడి పశువుల మురుపాల ప్రాముఖ్యత గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సి వినయశ్రీ గారి వివరాలు విన్నారు. ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాము.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యం గారితో పరిచయం వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
3: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూం గారు.
4: నమస్కారం అండి.
3: యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైంది కదా ఖయ్యూం గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
4: అందుకే నమస్కారం అండి. పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్కి ఇప్పటికీ పీఎం ఇంటర్న్షిప్లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతీ యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంటారు. సో ఇంకోటి చూసుకుంటే, దీని ముందు ఈ పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతీ యువకులకు అందరికీ కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దీన్ని 9,000 పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతీ యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు గురి కాకుండా 1 టైమ్ సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతీ యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో, అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్ 3కి, ఫస్ట్ 1కి, ఫేజ్ 1కి, ఫేజ్ 2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకి ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే, వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
3: అంటే శిక్షణలో ఏ రంగంలో ట్రైనింగ్ ఇస్తున్నారు?
4: అన్ని రంగాలండి. దీంట్లో ప్రశ్న

0: ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది, అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి రంగం వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
1: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
0: ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రాం గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అన్నీ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రాం గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రాం గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈరోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయిందనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
0: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలే ఉన్నాయి, అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియల్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో పిఎంకేవివై ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే పిఎంకేవివై అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది, శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణాకాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజీలో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డీకేడబ్ల్యూ కాలేజ్లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమసింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్, అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది, అంటే టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు

అందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర

0: ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న చూస్ చేసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు, ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలా మంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వారికి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక్క సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా ఏపీఎస్డిసి మరియు ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పగలిచారా?
0: మా ఉద్దేశంలో అండి నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజీ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జ్ ఉంటుంది, కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో నా సలహా ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ 2 స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయవలసిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపేవారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించేవారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్నినో కారణంగా రాష్టంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనల మేరకు రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పరిశ్రమలకు భూములు కేటాయిస్తోందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల పక్షాన పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఈరోజు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారంపై ఇరువురు మంత్రులు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని రేపు ప్రారంభించనుంది. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఈరోజు పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, మాదాపూర్, నాంపల్లి, సికింద్రాబాద్, చార్మినార్తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. తోడికోడలు చిత్రం కోసం జిక్కి గానం చేసిన శ్రీశ్రీ గీతం సంగీతం మాస్టర్ వేణు.

శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అంటే 13వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలులో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో ఎరువుల వాడకం, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సరియైన సమాధానాలు సలహాలు అందజేస్తారు. ఆసక్తి ఉన్న రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరియైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి, వానాకాలం పంటల్లో ఎరువుల వాడకం. ప్రకటన విన్నారు. చిత్రగీతాలలో తర్వాత శ్రీశ్రీ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా మాధవ్ పెద్ది సత్యం జిక్కి పాడిన పాట చిత్రం మాంగల్య బలం.

చివరిగా చరణదాసి చిత్రం కోసం మాధవపెద్ది సత్యం స్వర్ణలత పాడిన పాట, సాహిత్యం కొసరాజు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఈ ప్రసారంలో రాత్రి 8:30 మరికొన్ని చిత్రగీతాలు, అలాగే రాత్రి 10:45 మధుర గీతాలు వినవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:15 వస్తుంది. పార్లమెంట్ సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: ప్రొసీడింగ్స్ రెడ్ బై రేష్మా తివారీ. ఫస్ట్ ఫ్రమ్ ది రాజ్యసభ.

తర్వాత శ్రీశ్రీ సాహిత్యానికి పెండ్యాల సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల పాడిన పాట చిత్రం వెలుగు నీడలు.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-117-00-1800-11-07-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
0: శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో ఎరువుల వాడకం, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సరైన సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి ఉన్న రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరి అయిన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు 040 ఈ ఎస్టీడి కోడ్ నెంబర్ను జత చేసి 2324-08852, మరొక నెంబర్ 2324-08853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి, వానాకాలం పంటల్లో ఎరువుల వాడకం. ప్రకటన విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుల్లెల భాస్కర్ ఫణి శ్రీనివాస్ గారి వీణావాద్యం విన్నారు. శ్రీ మోదిరి మురళీకృష్ణ మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు స్వీయ సంగీత నిర్వహణలో ఘంటశాల పి సుశీలతో కలిసి పాడిన పాట చిత్రం గుండమ్మ కథ, సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి జోసెఫ్ అండ్ కృష్ణమూర్తి సంగీతాన్ని సమకూర్చగా, ఘంటసాల పి సుశీల పాడిన పాట చిత్రం గుళేబ కావలి కథ.

చివరిగా దొంగరాముడు చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట, రచన సముద్రాల సీనియర్, సంగీతం పెండ్యాల.

0: Running away from it. This is difficult to imagine because in a parliamentary democracy, it is usually the opposition that demands a discussion and the government that responds. But here, the government itself is saying that it is ready for a discussion and will give answers, while the opposition does not want to hear those answers and is walking away. We have repeatedly said that we want a discussion, but they are not agreeing to it.
1: Union Commerce and Industry Minister Piyush Goyal has urged Indian businesses and citizens to adopt fair trading practices, promote recycling and reuse, and encourage a circular economy while taking Indian products and services to global markets. The minister said this while addressing the inaugural ceremony of Bharatiya Vyapari Mahotsav 2026 in New Delhi today. University Grants Commission, UGC, has issued 16 Letters of Intent, LOIs, to foreign higher educational institutions from Australia, Italy, UK and the US. Minister of State for Education, Dr. Sukanta Majumdar, said this in a written reply in the Rajya Sabha today. He informed that UGC has issued LOIs to 6 foreign higher educational institutions in Karnataka, 6 in Maharashtra, 3 in Delhi NCR and 1 in Tamil Nadu. Indian Railways has approved 153 crore rupees construction project of a 4-lane road over bridge at Gairatpur-Ahmedabad section of Western Railway. The ministry said the railway bridge portion will have a total length of 106 meters. It will comprise two composite girders of 53 meters each. Indian Railways has also approved the provision of Kavach version 4.0 on 660 route kilometer of the Izzat Nagar division of North Eastern Railway at an estimated cost of 295 crore rupees. As part of the Har Ghar Tiranga campaign in Jammu and Kashmir, the Riyasi District Administration today organized a Tiranga boat rally in the River Chenab as part of the celebrations marking 150 years of Vande Mataram, with the aim of fostering patriotic spirit among the people ahead of the Independence Day celebrations. In Maharashtra, the campaign is gaining momentum ahead of Independence Day, with patriotic rallies, cultural programs and a range of other activities being organized across the state. The India Meteorological Department, IMD, has predicted the formation of a low-pressure area over the North Bay of Bengal in the next 12 hours, leading to extremely heavy rainfall expected in Odisha and Gangetic, West Bengal, today and tomorrow. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ అత్తులూరి సోమేశ్వర శర్మ. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో భక్తి గీతాలు వినవచ్చు. పొలం పనులు రేపు ఉదయం 6:35. వయోవృద్ధులకు సమతుల ఆహారం, ఈ అంశం గురించి శాస్త్రవేత్త జ్యోత్న గారు అందించే వివరాలు వినవచ్చు. 7:00 హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది. నివేదిక అందిస్తారు శ్రీ పి నాగేంద్రబాబు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సృష్టి రహస్యం డాక్టర్ సుచరిత గారి కథానిక ప్రసారమవుతుంది. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన స్త్రీ వ్యాధుల విభాగంలో ల్యాప్రోస్కోపీ కన్సల్టెంట్ ప్రసూతి వైద్యులు, స్త్రీ వ్యాధి నిపుణులు, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి బహదూర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి, డి రాఘవాచారి గారిల యుగలగాత్రం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఎస్ సందీప్ గారి తబలా వాద్యం వినవచ్చు. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి జస్బీర్ నైచల్ సింగ్ గారి గజల్స్ వినవచ్చు. యువవాణి ఆంగ్ల కార్యక్రమం 12:10, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయచిత్త కార్యక్రమం, 1:20 వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి డాక్టర్ కంద మోహన్ గారి నవరస కందాయం నవలా పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి అరుణ ఎల్లా ప్రగడ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ, శ్రీ గజవల్లి వెంకన్న బృందం ఆలపించే చింది యక్షగానం మొదటి భాగం ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి శాస్త్రవేత్త జి కిరణ్ గారు

నేను అందించే వివరాలు వినవచ్చు. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి ప్రాయశ్చిత్త కార్యక్రమంలో వానాకాలం జొన్న పంటలో చీడపీడల నివారణ, ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు పాల్గొంటారు. అనుసంధానకర్తగా డాక్టర్ వీరన్న ముఖ్య. 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి జరుగుమల్లి పశు వైద్యులు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది. 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ సమావేశాల సమీక్ష, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్, 9 గంటల 30 నిమిషాలకు కంట్రీ వైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్ కార్యక్రమం వినవచ్చు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటల 13 నిమిషాలు దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెర్ట్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపు ఉదయం 5 గంటల 50 నిమిషాలకు రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.